ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు శుభోదయం, నమస్కారం. శ్రోతలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో విందాం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఈనాటి తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఇంతవరకు మీరు
1: దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 6:45. ఇప్పుడు విందాం ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్ర మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తలు వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం

0: చెప్పింది.
1: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
1: రైతులు సమిష్టిగా రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల

పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55 దాటి 20 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోషకాహారం ఆవశ్యకత, డైటీషియన్ డాక్టర్ అనూష రేపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 7:55 శ్రీ సముద్రాల శఠగోపాచారి గారి కృష్ణం వందే జగద్గురుం ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఈ ఉదయం 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రాత్రి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ వింటారు. ఇక రాత్రి 10:00 to 11:00 అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7 గంటలు. ఇప్పుడు విందాం జిల్లా సమాచార లేఖ. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక నందిస్తారు శ్రీపి రమేష్.
1: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రచురించారు. జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యాలయాల్లో, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో 230,222, సిద్దిపేట నియోజకవర్గంలో 205,337, దుబ్బాక నియోజకవర్గంలో 186,829, గజ్వేల్ నియోజకవర్గంలో 251,793 ఓట్లు ఉండగా, జిల్లా మొత్తం 874,181 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించారు. డ్రాఫ్ట్ ప్రచురణకు ముందు జిల్లాలో 188,786 మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్లు, అలాగే 199,180 ఎనామలీస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హైమవతి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆర్థిక సహకారంతో సెట్విన్ ఆధ్వర్యంలో 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వస్త్ర తయారీ, అపారెల్, హోమ్ ఫర్నిషింగ్ అంశాలపై సిద్దిపేట జిల్లా కేంద్రంలో 20 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితా బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించారు. గ్రామ వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనామలీస్ మ్యాపింగ్ కాని ఓటర్లను సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతోంది. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఈత వనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత, వేప మొక్కలను నాటారు. నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం వలన ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మెట్ట పంటలను పండించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీసీ మరియు పీఎన్డీటీ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన జిల్లా సమన్వయ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణ పైన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అనుసరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా

0: చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టే పీజీ మరియు పీఎన్డిటి యాక్ట్ 1994 అనుసరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఆసుపత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించి కావలసిన ధ్రువపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.
1: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
3: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డేటా ఫర్ అవర్ కంట్రీ.
2: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మొత్తం

పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో రెండు ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ కు చెందిన లీ చుక్ తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16 లో జపాన్ కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీలో రక్షణ రంగ

0: దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే పదేళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో విందాం పోషకాహారం ఆవశ్యకత అనే అంశంపై డైటీషియన్ డాక్టర్ అనూష రేపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవీలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
5: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి, వరంగల్ ఆకాశవాణి.
7: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
8: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
9: బడ్జెట్ రెడీ అయిందా?
8: 5,000 మిగిలాయి.
9: కొత్త చీర తీసుకుంటావా?
8: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
9: ఇంకోటి
8: వద్దు.
9: ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
8: చెప్పవులే,
9: ఇక వెళ్ళమ్మా.
10: ఆర్బీఐ అంటుంది,
11: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
12: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
13: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: విన్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పోషకాహారం ఆవశ్యకత అనే అంశంపై డైటీషియన్ డాక్టర్ అనూష రేపాల్ గారితో పరిచయం. ఈ కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యానికి చాలా కీలకమైన అంశమైన పోషకాహారం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మన ఆహారం సరైనదిగా లేకపోతే చిన్న వయసు పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఈ రోజున మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ అనూష రేపాల్ గారిని ఆహ్వానించాము. వీరు డైటీషియన్. మరి వీరిని అడిగి మనం తినే ఆహారం ఎలా ఉండాలి, ఏం తింటే మంచిది, ఏం తినకూడదు వంటి అనేక విషయాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా అసలు ఒక న్యూట్రిషన్ గా మీరేం చేస్తుంటారు?
2: మేము ఒక న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ లాగా పేషెంట్ కాకముందే ఒక నార్మల్ సాధారణ మనిషి ఏం తినాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచే ఒక చైల్డ్ హెల్త్ ఇమ్యూనిటీ ఎలా పెంపొందించుకోవాలి, అండ్ ఎవరికైనా ఆల్రెడీ కొన్ని జబ్బులు వచ్చింటే బీపీ కానీ షుగర్ కానీ డయాబెటీస్ బ్లడ్ తక్కువ ఉండడం అనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైట్ ఎలా ఇవ్వాలి, ఒక ప్రెగ్నెన్సీలో ఎలా డైట్ ఫాలో అవ్వాలి, కన్న తర్వాత తల్లి మంచిగా పాలు రావడానికి తన పోషణ ఆహారం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డైట్ ప్లాన్స్ అనేవి మేము ప్లాన్ చేస్తాము. ఇదేంటంటే మామూలుగా ఎవరికైనా దొరికిపోతాయి గూగుల్లో, కాకపోతే మేము క్లయింట్ తో మాట్లాడి వాళ్ళని ఏజ్ బట్టి వాళ్ళ బాడీ తీరు బట్టి వాళ్ళకి కస్టమైజ్ చేసిస్తామన్నమాట వాళ్ళకి ఎన్ని పోషకాలు అవసరము అనేది.
1: అయితే ఇప్పుడు అనేక మందిని చూస్తుంటాం, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ గానీ లేకపోతే రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్. మరి ఇది న్యూట్రిషన్ లోపంలో వస్తుందా, ఎందువల్ల వస్తుందంటారు?
2: ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ లో ఒక పర్సన్ ఉన్నప్పుడు కొన్ని టైమ్స్ ఏమైతుందంటే 6 అవర్స్ కన్నా ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది కొందరికి, దానివల్ల తనకి మీల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు నేచురల్ సర్కేడియన్ రిథమ్ ఏదైతే బాడీలో ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ మైట్ లీడ్ టు స్ట్రెస్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ బాడీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది జాబ్స్ లో చాలా నిల్చోవాల్సి ఉంటుంది, వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వెరికోస్ వెయిన్స్ లాంటివి. ఇంకొందరికి ఏమవుతుందంటే మహిళలకి వర్క్ చేస్తారు, వర్కింగ్ విమెన్, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంట్లో కూడా వచ్చి పనులు చేసుకోవాలి, వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తారంటే మీల్ ని ప్లాన్ చేసుకోరు, ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ మీల్ వాళ్ళ టైం కి తీసుకోరు, ఇలా ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ తక్కువ అవ్వడం, హార్మోనల్ చేంజెస్ రావడం, స్ట్రెస్, వీటన్నిటికి తోడు స్లీప్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఈ జనరేషన్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవచ్చు, ప్రాబ్లం రాకముందే మనము డైట్ ద్వారా జబ్బులు రాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం.
1: పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నట్టు మనకు కనపడుతుంది, మరి వీటి వల్ల అసలు ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉందా లేదంటే కీడ్ జరిగే అవకాశం ఉందంట?
2: యాక్చువల్ గా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. సో ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటే ఇప్పుడు బియ్యం దొరుకుతుంది మనకు, బాస్మతి దొరుకుతుంది, మనం అన్ని పండించుకొని చేసుకోలేం, సో క్లీన్ చేసి రెడీ టు యూజ్ లాగా గవర్నమెంట్ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అటుకులు, మురుమురాలు, బియ్యం పల్సెస్ అంటే పప్పులు, అన్ని రకాల పప్పులు, ఇవన్నీ కూడా దో దే ఆర్ ప్యాకేజ్డ్ దే ఆర్ గుడ్ ఓన్లీ ఫర్ హెల్త్. అంటే మనం కనుక ఒక 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాల్సిందే, 3 భాగాల్లాగా, రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్, ఎలాగైతే ట్రాఫిక్ సిగ్నల్ కు ఉంటుందో అలాగే చేసుకున్నట్టయితే గ్రీన్ లైట్ లో ఇవన్నీ వస్తాయి, నేను ఇప్పుడు చెప్పినవి బియ్యం గాని పప్పులు గాని అటుకులు గాని ఇవన్నీ. సో ఆరెంజ్ లైట్ లోకి ఏ వస్తాయంటే ఎవరైతే ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రెడీగా చేసి పెట్టే టైం లేదు వాళ్ళకి అన్నట్టు కన్వీనియంట్ ఫుడ్స్ అంటాం. సో పల్లి చెక్కీలు, నువ్వుల లడ్డూలు, మిక్చర్స్, చుడువాజ్ అంటే ఇంట్లో తక్కువ ఆయిల్ తో ఎలాగైతే మనం చేసుకుంటామో అలా. అండ్ రెడ్ ప్యాకేజింగ్ ఇస్ వెరీ డేంజరస్. అదేంటంటే షుగర్ ఎక్కువ ఉంటుంది వాటిలలో, ప్రాసెసింగ్ బాగా చేస్తారు, సో నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు అడిక్షన్ కి లీడ్ అవుతారనమాట, అంటే పిల్లలు బాగా షుగర్ కి అలవాటు పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, కుక్కీస్, వీటన్నిటిలో కూడా మనకి ఆ 10 రూపీస్ కి ఒక హోల్ ప్యాకెట్ ఇవ్వాలంటే గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయలేరు వాళ్ళు. సో డెఫినెట్ గా లో గ్రేడెడ్ క్వాలిటీ యూజ్ చేయాలి, అందులో పామ్ ఆయిల్ ఉంటుంది, బటర్ కి బదులు మార్జరీన్ అని ఒక తక్కువ క్వాలిటీ డాల్డా లాంటిది యూజ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆ క్రిస్పీనెస్ అవి రావాలి అంటే గోధుమ పిండి వాడరు, మైదా వాడతారు, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకి వస్తాయి. సో ఇట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనం ఎడ్యుకేట్ చేయాలి చైల్డ్ ని చిన్నప్పటి నుంచే ఈ త్రీ ఫీల్డ్స్ లో ఏవి ఫాలో అవుతాయో, గ్రీన్ లైట్, ఆరెంజ్.

0: లైట్ రెడ్ లైట్. సో రెడ్ లైట్ కింద వచ్చే సాధారణంగా మనం ఇంట్లో యూజ్ చేసేటి ఏంటంటే కెచప్, ఒకటి జామ్, అది కాకుండా కూల్ డ్రింక్స్ రెడీమేడ్. సో ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కి ఇది డిఫరెన్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రంట్ కి చాలా ప్రామిసింగ్ గా ఉంటాయి, దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రియల్ ఫ్రూట్ అని ఉంటుంది, దీంట్లో రియల్ టమాటా వాడతామని ఉంటుంది, నో ప్రిజర్వేటివ్స్, ఫ్రీ ఫ్రమ్ షుగర్ అని ఉంటుంది. కానీ దాని నిజం ఏంటనేది వెనకల న్యూట్రిషన్ లేబుల్ చూస్తే మనకు తెలుస్తుంది. న్యూట్రిషన్ లేబుల్లో మనకి షుగర్ లేకపోయినా ఒక్కొక్కసారి సుక్రోలోస్ ఉండొచ్చు, ఎరిథ్రాటాల్ ఉండొచ్చు, అండ్ షుగర్ రిప్లేసర్స్ వస్తున్నాయి, ఐఎన్ఎస్ అలాంటి పేర్లతోని ఏవైతే మనం ప్రొనౌన్స్ కూడా చేయలేము. సో యూజువల్ గా చిన్నప్పుడు అన్నం పెడతారా అంటారు, కానీ పొటాషియం సల్ఫేట్ ప్లేట్ లో పెడతారా అని అనరు కదా తల్లెళ్ళు. సో ఇలాంటి ఎప్పుడైతే అన్ప్రొనౌన్సబుల్ థింగ్స్ ఉన్నాయో మన న్యూట్రిషన్ లేబుల్ పైన, అప్పుడు ఇట్ ఇస్ అ వార్నింగ్ సైన్ అన్నట్టు. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అంత మంచి ఫుడ్ అనుకోండి. ఇంగ్రీడియంట్స్ పెరుగుతున్న కొద్దీ ఇట్ ఇస్ అ ప్రయత్నం అనమాట, వాళ్ళు చేసే ప్రయత్నం షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, టేస్ట్ పెంచడానికి, సో కలర్ పెంచడానికి. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. పిల్లల్లో చాక్లెట్స్ తింటున్నారు, కూల్ డ్రింక్స్, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే బెటర్.
1: కొంతమంది ఏం చేస్తున్నారంటే మీకు ఒక 35-40 సంవత్సరాలు దాటంగానే మీకు నీరసం వస్తుందా, లేకపోతే ఇప్పుడు మా ఫుడ్ తింటే బాగుంటుంది, రకరకాల ప్రకటనలు వస్తున్నాయి, అట్లానే మార్కెట్ లో కూడా కొంతమంది వ్యక్తులు తిరిగి ఇంటింటికి తిరుగుతున్నారు, కొంతమంది ఆకర్షితులు అవుతున్నారు, మరి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉందంటారు?
0: మనకి మార్కెట్ లో ఈ మధ్య సప్లిమెంట్స్ అని అమ్ముతున్నారండి. సప్లిమెంట్ అంటే ఏంటంటే మనం తినే ఆహారంతో పాటు మన తినే ఆహారం కనుక మనకి కావాల్సిన పోషకాలు ఇవ్వట్లేదు అంటే అడిషనల్ గా తీసుకునేదాన్ని సప్లిమెంట్ అంటాం అన్నమాట. ఒకవేళ గనక మన ఆహారంలోనే అవన్నీ పోషకాలు ఉంటే మనం సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సప్లిమెంట్ ఎవరికి యూజ్ చేస్తామంటే ఎవరైతే నోరు ద్వారా గానీ ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు అన్న వాళ్ళకి, హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ అనుకోండి, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి వాడి న్యూట్రిషన్ కాంప్రమైజ్ అయింది అన్న వాళ్ళకి, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఇంకా ఎంత తిన్నా వాళ్ళకి గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఆ న్యూట్రిషన్ అందదు ఫుడ్ ద్వారా అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం సప్లిమెంట్ ఇస్తాము. లేకపోతే నార్మల్ పర్సన్ కి సప్లిమెంట్ వాడాల్సిన అవసరం లేదు. మన న్యాచురల్ ఫుడ్ ద్వారానే తనకి అన్ని పోషకాలు అందే ప్రయత్నం అనేది మనం చేయాలి. దానికి గాను మనం డైట్ ప్లాన్ అనేది ఒక ప్రణాళిక ప్రకారం మీల్ ప్లానింగ్ చేసుకుని అది మనం ఫాలో అవ్వాలి. ఇంకొకటి, ఇప్పుడు పిల్లలకి సప్లిమెంట్స్ పేరుతోని హైట్ పెరగాలనేసి అండ్ వాళ్ళు యాక్టివ్ గా ఉండాలనేసి కూడా కొన్ని డ్రింక్స్ అమ్ముతున్నారు, కొన్ని పౌడర్స్ అమ్ముతున్నారు. దీంట్లో ముందుకి షుగర్ లేకపోయినా బెల్లం ఉంటుంది. సో ఎంతవరకు షుగర్ అనేది మనం పిల్లలకి ఇవ్వచ్చు అన్న మాట పక్కన పెడితే షుగర్ కి బెల్లం కి పెద్ద తేడా లేదు. సేమ్ అమౌంట్ ఆఫ్ స్వీట్నెస్ తేవాలి అంటే బెల్లం ని డబుల్ క్వాంటిటీలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ నెసెసరీ టు డైలీ ఒక షుగర్ డ్రింక్ అంటే బెల్లం గాని చక్కెర గాని అలవాటు పెట్టడం ఎంతవరకు మంచిది మన పిల్లల్ని అనేది ఒక పాయింట్. ఇంకోటి, సప్లిమెంట్స్ పైన ఏజ్ మెన్షన్ ఒక క్రైటీరియా కిందకి తీసుకోరు. ఒక పర్సన్ కి ఇది అవసరమా లేదా అని, అందరికి ఇది జనరలైజ్డ్ లాగా ఇస్తున్నారు, అది అస్సలకి మంచిది కాదు. అవసరమా లేదా అనేది మీరు మీ పీడియాట్రిషియన్ ని గానీ డైటీషియన్ ని గానీ కన్సల్ట్ చేసి అప్పుడు మీరు ప్రణాళిక ప్రిపేర్ చేయించుకుంటే మంచిది.
1: అంటే దానికి సంబంధించిన ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ప్యాకెట్ మీద కొన్నేమో చిన్నగా రాస్తారు ఆరోగ్యానికి హానికరము అని అట్లా రాస్తారు, అట్లే దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఇప్పుడు ఇందులో ఈ డైటీషియన్ తీసుకుంటే మంచిది అనేది ఏమైనా ఇచ్చేస్తుంటారా వాళ్ళు?
0: అవునండి, ఇది కొంతమంది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. విమెన్ హార్లిక్స్ అంటారు, 30+ 40+ వాళ్ళకి కాల్షియం అవసరం కాబట్టి ఇది తాగితే మంచిది అంటారు. కాకపోతే ఒకటి మనం చూసుకోవాలి ఏంటంటే, మనకు మార్కెట్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ పైన కూడా ఒక లేబుల్ ఉంటుంది, దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇది మంచిదా కాదని. కానీ మనకు న్యాచురల్ గా దేవుడిచ్చిన యాపిల్ లోనో జామకాయ పైన ఏది రాసి ఉండదు. సో మనము పర్సన్ కి అలవాటు చేయాలి, ఏదైతే రాసిందో అది ఫేక్ ఉండొచ్చు, ఏదైతే రాసలేదో అది రియల్. సో రియల్ న్యూట్రిషన్ కి ఎప్పుడైతే అలవాటు పడతాడో అది తనకి నాలెడ్జ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అది లేదా మనం జంప్ అయిపోతాం కంక్లూజన్స్ కి, అది అలా రాశాడు కాబట్టి అదే మంచిది కావచ్చు, నేచురల్ మంచిది కాకపోవచ్చు అన్న విషయం.
1: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నేచురల్ లో వచ్చే న్యూట్రిషన్స్ చాలా ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది కదా. అయితే ఈ న్యూట్రిషన్స్ నే మనం క్రమ పద్ధతిగా వాడినప్పుడు ఇక అడిషనల్ ఫుడ్ కి అసలు అవసరం అనేది ఉండదా?
0: అంటే ఇప్పుడు ఆ పర్సన్ కి ఎలాంటి జబ్బులు లేవు, మనము ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో యాక్షన్ తీసుకున్నది అనేది ఇంపార్టెంట్. ఒక 15 ఏళ్ళు పిల్లలకి అన్ని అలవాటు చేసేసి ఒక 100 కేజీస్ వెయిట్ పెరిగిపోయాక నాకు మందులు వద్దు నేను డైటే ఫాలో అవుతా అంటే అది పని చేయకపోవచ్చు. ఏ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మనము యాక్షన్ తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. మనము ఫస్ట్ నుంచే వాళ్ళకి గనక చిన్న పిల్లలకి స్కూల్లో ఉన్నప్పటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు వైస్ డెసిషన్స్ తీసుకుంటారు పెద్దయ్యాక.
1: అట్లనే మన ఇప్పుడు సాధారణంగా మహిళ మహిళలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇటువంటి వారికి అసలు న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు?
0: ఫస్ట్ విమెన్ గురించి చెప్పాలంటే రక్తహీనతతో చాలా మంది బాధపడుతున్నారండి, అనీమియా. ఇది వాళ్ళ మెన్స్ట్రల్ రెగ్యులర్ జరిగే లాస్ వల్ల కావచ్చు, సరిగ్గా తినకపోవడం వల్ల కావచ్చు.

0: అండ్ రియల్ ఫుడ్ కాకుండా రెడీమేడ్ ఫుడ్స్ కి అలవాటు పడిన మహిళలు, మీల్స్ స్కిప్ చేసే మహిళలు ఈ ప్రాబ్లమ్ కి గురవుతారు. అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీ మీద పెంచుతాయి అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే లేడీస్ ఉంటారో మీరు నోటీస్ చేయొచ్చు, వాళ్ళు తక్కువ తిన్నా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. ఎన్ని డైట్స్ చేసినా నేను వెయిట్ తగ్గట్లే అంటారు. అంటే వాళ్ళు ఇవన్నీ చేసి వెయిట్ గెయిన్ అవుతారు కానీ డైట్ తక్కువ తిని తగ్గుదాం అనుకుంటారు. ఇలా తక్కువ తిని తగ్గే వాళ్ళకి ఇంకా డేంజర్ అన్నట్టు. ఆల్రెడీ వాళ్ళ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇంకా తక్కువ తినడం వల్ల ఇట్ విల్ బి ఏ హెల్త్ రిస్క్ ఫర్ దెమ్. సో ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుని డైట్ అనేది ఫాలో అవుతే మెల్లిగా రివర్స్ అవుతుంది. అండ్ డైట్ తో ఏదైనా రిజల్ట్ రావాలి అంటే వెయిట్ తగ్గడం 2-3 మంత్స్ లో అవ్వచ్చు, బట్ న్యూట్రిషనల్ పరంగా ఏం విటమిన్ డెఫిషియన్సీ ఉండొద్దు, గట్ యాక్టివిటీ బాగుండాలి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే డైలీ చేయాలి. ఒక 6 మంత్స్ 1 ఇయర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత వెయిట్ ఉండాలో ఆ వెయిట్ లోకి రీచ్ అవ్వచ్చు. అండ్ తర్వాత కూడా ఎప్పుడన్నా కొద్దిగా ఆహారం ఎక్కువ తిన్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ బాడీకి శక్తి ఉంటుంది ఎదుర్కోవడానికి. ఇంకొకటి లేడీస్ లో చూసే మెయిన్ థింగ్ ఏంటంటే 30+ తర్వాత మజిల్ లాస్ అవుతుంది. మజిల్ అనేది ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే అది ఎంత వాడితే అంత డెవలప్ అవుతుంది మజిల్. మనము 30+ తర్వాత ఎవరికైనా మజిల్ లాస్ అనేది ఉంటది. ఈ మజిల్ లాస్ ని మనం ఎలా కవర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే జిమ్స్ కి గానీ యోగా సెంటర్స్ కి గానీ యూజువల్ గా అబ్బాయిలు ఎక్కువగా పే చేసి మెంబర్షిప్స్ కి వెళ్తూ ఉంటారు, లేడీస్ వెళ్లరు, మాకు టైం లేదు, మాకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది అని. సో మజిల్ ఎప్పుడైతే లాస్ అవుతుందో వాళ్ళకి వీక్నెస్, చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోవడము, ఏదో ఒకటి తినాలనిపించి టకటకా తినిపేసే స్ట్రెస్ ఈటింగ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో తెలుసుకొని ఒక ప్లాన్ ప్రకారం డైట్ ని పాటించడం.
1: ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం సఫిషియెంట్ గా తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ ఎక్సర్సైజులు అనేది మనకు అవసరం అంటారా?
0: డెఫినెట్ గా ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఎక్సర్సైజ్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ. మనము ఇన్ని క్యాలరీస్ బాడీలో వేసాం, ఆ క్యాలరీస్ స్పెండ్ కూడా చేయాలి. బేసికల్ గా మన హార్ట్ పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, డీటాక్సిఫై చేస్తుంటే ఇవన్నీ బాడీలో జరగడానికి కొన్ని క్యాలరీస్ అవసరం. దానికి మించి కూడా మనం కొన్ని క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం, వాటిని బర్న్ చేయాలన్నమాట. మనం యూజువల్ గా వాకింగ్ గానీ సూర్య నమస్కారం ఇలా లో ఇంటెన్సిటీ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వెయిట్ లాస్ అవసరము అన్న వాళ్ళకి మాత్రమే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజెస్ టఫ్ కానీ అవసరం, లేదా సింపుల్ సూర్య నమస్కారం, వాకింగ్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా అవసరం. 30+ తర్వాత ఎక్సర్సైజ్ లేదు అంటే మజిల్ లాస్ అయిపోతారు. అంటే మనకి ఫిజికల్ గా బాడీలో మన వెయిట్ అనేది వాటర్ వెయిట్ ఉంటుంది, వాటర్ కాకుండా మజిల్ వెయిట్ ఉంటుంది. మజిల్ వెయిట్ అనేది మంచిగా ఉంటేనే వాళ్ళు రోగ నిరోధక శక్తి ఉండడం వాళ్ళల్లో అండ్ ఫిట్ గా ఉంటారు. ఫిట్ గా ఉండడం వేరు, ఫ్యాట్ గా ఉండడం వేరు. మనము ఒక వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఫిట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 ఫిజికల్ యాక్టివిటీ ఇస్ కంపల్సరీ.
1: ఇప్పుడు మహిళలు గానీ పురుషులు గానీ చూసుకుంటే ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాల పద్ధతులకు వెళ్లి వెయిట్ గానీ లేకపోతే ఇవి తగ్గించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు కూడా న్యూట్రిషన్ ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇట్లా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అచ్చం న్యూట్రిషన్ ఫుడ్ తో ఆ వెయిట్ మొత్తం చేయొచ్చండి డైట్ ప్లాన్ చేసుకుంటే?
0: అవునండి, డైట్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే అవేర్నెస్ లేదు మనకి, డైట్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ఉండాలి, ఇంత పర్సంటేజ్ లో ఇవన్నీ ఉండాలి. సో ఇండియన్ డైట్ లో చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన ఉండదు ఎన్ని గ్రామ్స్ ఏది తినాలి బాడీ వెయిట్ ప్రకారం అని. సో మనకి మార్కెట్ లో దొరికేవి ఏం ప్రామిస్ చేస్తున్నాయంటే మీరు ఎలాగో సరిగ్గా తినట్లేదు సో ఇది వాడేసేయండి, మీరు ఒక చెంచా తింటే ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది అని అంటారు. బట్ అదే 25 గ్రామ్స్ ప్రోటీన్ మనం ఇంట్లో ఫుడ్ తో ప్లాన్ చేసుకోవాలి అంటే అది ఒకటి సరి కాకపోవచ్చు. ఒక ముందు రోజు ఒక ఆలోచన ఉండాలి, కొన్ని నానబెట్టడం ఉంటాయి, కొన్ని రుబ్బడం ఉంటాయి అండ్ కొన్ని మొలకెత్తే వరకు వెయిట్ చేయాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం తెచ్చుకోవాలి. సో ఎప్పుడైతే మీరు మీల్స్ అనేవి ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ 1 మంత్ టఫ్ అనిపిస్తుంది, బికాస్ మన నార్మల్ గ్రాఫ్ నుంచి డైవర్ట్ అవ్వాలి కదా. దాని తర్వాత దట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ ఇంట్లో ఒక మెయిన్ పర్సన్ ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్ కి షిఫ్ట్ అవుతాడో అతని ఎంటైర్ జనరేషన్ విల్ బి హెల్దీ.
1: ఇప్పుడు మరి మనము ఒక హెల్దీగా ఉండాలంటే జనరల్ గా మన లైఫ్ స్టైల్ ని ఎట్లా రూపొందించుకోవాలంటారు?
0: ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్ ద్వారా అండి. డైట్ కి మనము ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కాకుండా మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ స్నాక్స్ అనేవి ఇంట్లో చేసి రెడీగా పెట్టుకునేవి ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం మనం స్టార్ట్ చేసినట్టయితే ఈ రోజు ఆకుకూర ఒకటి తీసుకున్నారు, ఒక తీగ కూర తీసుకున్నారు, నెక్స్ట్ డే కాయగూర తీసుకోండి. సో మన బ్రాడ్ వేలో మనం ఎప్పుడైతే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటామో పీచు పదార్థం ఉంటుంది వీటిలలో, ఫైబర్ అనేది ఉంటుంది. సో మన గట్ క్లీన్ అవుతుంది. ప్రోటీన్స్ కి వచ్చేసి మనకి దేంట్లో ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్ లో, వెజ్ లో అనేసి చూసుకొని క్లైంట్

నాన్ వెజిటేరియనా వెజిటేరియనా బట్టి మనం అతని ప్రోటీన్ అనేది ఎలా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలనేది ప్లాన్ చేస్తాము. అలా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లో మనం చేసుకోవచ్చు. ఒక సింపుల్ లంచ్ కి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా అయితే

0: రూట్ ఇలాంటి కూరలు. ఇప్పుడు మీకు సీజన్ టైంలో బఠానీ వస్తుంది, ఒక్కోసారి స్వీట్ పొటాటోస్ వస్తాయి. సో సీజన్ లో ఉన్నాయి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సెకండ్ భాగంలో వచ్చేసి ఇంట్లో కర్రీ వండుతారు కదా యూజువల్ గా, ఏదో ఒక కర్రీ, సొరకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటిది ఏదైనా వాడచ్చు. మీ ఆరోగ్యంకి తగ్గట్టు దాంట్లో ఆయిల్ వాడండి, అంటే కరెక్ట్ ఆయిల్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వాడండి. మసాలాస్ తక్కువ వాడాలి. ఎంత మసాలాస్ ఎక్కువ వాడితే అంత బాడీలో అబ్జార్ప్షన్ తగ్గుతుంది, ఇరిటేషన్ కాజ్ చేస్తాయి అవి. ఇరిటేషన్ కాజ్ చేయడం వల్ల న్యాచురల్ గా, అంటే మనం తినే వాటిలో పోషకాలు మన బాడీకి 100% అందకపోవచ్చు ఎక్కువ మసాలాస్ వాడితే లిమిట్ కన్నా. మిగిలిన రెండు భాగాలు ఉంటాయి కదా, ఒక భాగంలో మెయిన్ కోర్స్, అంటే సపోజ్ మీరు అన్నం భోజనం చేస్తున్నట్టయితే అన్నం, చపాతీతో తింటున్నట్టయితే చపాతీ. సో ఇందులో యూజువల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అన్నం తింటున్నారు, చపాతీ తింటున్నారు. ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చాక కొర్రలు అవి స్టార్ట్ పెట్టారు. సో ఇవి ఎలా వండుకోవాలి అనేది, రాత్రి నానబెట్టుకోవడము, తర్వాత ఉడకబెట్టుకోవడము, అండ్ వాళ్ళకి అవి సెట్ అవుతున్నాయా లేదా, ఒకటేసారి కొందరు అన్ని మిక్స్ చేసేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్రెయిన్స్ ని మిక్స్ చేయొద్దు, మిల్లెట్స్ ని మిక్స్ చేయొద్దు, వన్ అట్ ఎ టైం అంటాం అనమాట. సో ఈ రోజు రైస్ తిన్నారా, నెక్స్ట్ డే కావాలంటే చపాతీ తినండి, ఆ మరునాడు మిల్లెట్ తినండి. మిల్లెట్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. సో మెల్లి మెల్లిగా ఇంట్రడ్యూస్ చేయండి మీ డైట్ లో, బికాస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ లేబుల్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఉంటుంది, ప్రొఫైల్ అనేది ఒక్కో దాంట్లో ఒక్కో దానిలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని గ్రెయిన్స్, మీకు 75% ఆఫ్ ద ప్లేట్ ఇస్ కవర్డ్ నౌ. ఇంపార్టెంట్ 25% ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఆర్ హోల్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు మీ ఏజ్ ని బట్టి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బట్టి. స్కిన్లెస్ చికెన్ తీసుకోవచ్చు అండ్ ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చు ఇన్ ద సెన్స్ మీరు బయట మసాలాస్, బయట మసాలా పేస్ట్లు ఇవి కాకుండా బేసికల్ గా హోమ్ లో మీరు చేసిన మసాలాస్, ధనియాల పొడి ఇలాంటివి వాడితే బెటర్ ఫర్ డైజెషన్.
1: ఉపయోగించడం కూడా మంచిది అంటారా?
0: మసాలా ఇంట్లో చేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వాడొచ్చు, ఇవి ఖచ్చితంగా మంచివే. ఇవి మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి, కొద్దిగా ఫైబర్ కూడా యాడ్ అవుతుంది వాటిలో. ఇండియన్ స్పైసెస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి చాలా మంది యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే బ్లూబెర్రీస్ నే చూపిస్తారు అందరూ, అది కాదు. యాక్చువల్ గా మనకి ఇండియాలో దొరికే ధనియాలు, జీలకర్ర వీటిలలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా మనం వాడొచ్చు, కానీ తక్కువ మోతాజ్ లో వాడాలి. మెయిన్ వెజిటేరియన్స్ కి వచ్చేసి పప్పులు, ఎలాంటి పప్పులు, ఎంత పప్పు వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. రోజు కందిపప్పు, పెసరపప్పు వాడకమే ఎక్కువ ఉంటుంది మనకి. అలా కాకుండా ఉలవలు వాడొచ్చు, మనము బాదం కాజుతో చేసిన గ్రేవీ కర్రీస్ లో వాడొచ్చు, అంటే అందులో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. అవి కాకుండా మొలకలు వాడొచ్చు, ఏమైనా శనగలు, రాజ్మా, సోయా ఇలాంటి అన్ని వాడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్లేట్ అనేది బ్యాలెన్స్ అయింది, దీంట్లో మనము డైరీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో పాలు గానీ పెరుగు గానీ ఇంక్లూడ్ చేసుకోండి.
1: ఇప్పుడు మీరు నాకు పప్పులు అన్నారు, కందిపప్పు ఇట్లా అన్నారు, అయితే మైసూర్ పప్పు అని ఒకటి దొరుకుతుంది, అది కొంతమంది ఏమంటారంటే అది ఎక్కువగా వాడకూడదు అంటారు, దీంట్లో ఎంతవరకు ఏదో ఉందంట?
0: రెడ్ పప్పు చాలా మంచిదండి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ డైజెషన్. 6 మంత్స్ తర్వాతనే కదా బేబీకి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అప్పుడు మనం వాడాల్సిన పప్పులలో అది కూడా ఒక పప్పు. సో మైసూర్ పప్పు ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ ఇస్ ఈజీ ఫర్ డైజెషన్, ఇట్ క్యాన్ బి యూస్డ్.
1: అట్లనే మీరు కంచంలో ఒక పాట్ లో ఒక కూరగాయలు అనేవి చెప్తున్నారు కదా, అంటే ఏ కూరమైనా అతను తినగలిగే తినొచ్చా, లేదా కొన్ని తినకూడని కూరగాయలు, ఇప్పుడు పచ్చి కూరగాయలు ఉంటాయి చాలా ఇళ్ళకి తను చూస్తే ఏంటంటే ఒక అబ్బాయి వంకాయ కూడా తినేవాడు, బెండకాయ తిన్నా ఒక రుచిగా ఉంటుంది, దొండకాయ తింటే ఒక రుచి ఉంటుంది, ఆలుగడ్డ ఉడకబెట్టుకుని తింటే బాగుంటుంది, ఇట్లా పచ్చిగా గినక తింటే ఏ కూర తిన్నా ఏం కాదా?
0: అన్ని కూరలు పచ్చిగా తినలేము, వాళ్ళు తినగలిగితే తినొచ్చు. అంటే మనం వాష్ చేసి ఉడకబెట్టినవే తినాలంటాం సైన్స్ ప్రకారం, బికాస్ అన్ని రా వెజిటేబుల్స్ అందరికి పడకపోవచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇంకోటి ఫర్టిలైజర్స్ అవి స్ప్రే చేస్తారు కాబట్టి బెటర్ టు యూస్ కుక్డ్ థింగ్స్. మనము ఒక హీట్ లో కుక్ అవుతుంది కాబట్టి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా అది పోతుంది. సో కుక్డ్ థింగ్స్ అండ్ స్టీమ్డ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ప్రిఫరబుల్.
1: అయితే ఇప్పుడు మనము ఒక వ్యక్తికి ఇట్లా న్యూట్రిషన్ గానీ ఇట్లా లోపం ఉంది అంటే అతనికి అసలు లక్షణాలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు?
0: ఫస్ట్ చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోతారు, ఫెటిక్ అంటాం దీన్ని. మన రక్తం తక్కువ ఉండడం వల్ల బాడీకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో చిన్న చిన్నగా నడిచినా ఏది చేసినా ఊపిరి సరిగ్గా అందకపోవడం లాగా అలసిపోతారు. అది కాకుండా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, మనం టైం కి తిన్నా మళ్ళీ ఏదో తినాలనిపిస్తూ ఉంటది. ఈ తినాలనిపించిన టైంలో ఇంట్లో ఏది హెల్దీగా ఉండదు. ముందు కాలంలో పల్లి చిక్కీలు అవి చేసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు అలా పెట్టడానికి. సో డెఫినెట్ గా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఏ మాజానో థమ్స్అప్ ఏదుంటే తాగుతారు. క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా స్లీప్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, గట్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి అబ్జర్వ్ చేసినప్పుడే ఏదైనా న్యూట్రిషన్ లోపాలు ఉన్నాయా అని వాళ్ళది వాళ్ళు కరెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే డైటీషియన్ ని కన్సల్ట్ చేసినా పర్లేదు. బట్ చిన్న యాక్షన్ ముందు స్టేజ్ లో తీసుకుంటే తర్వాత హాస్పిటల్ ఖర్చులు తగ్గించవచ్చని నా

0: అంటే ఇప్పుడు చాలా మంది బీపీ షుగర్ బారిన పడుతున్నారు కదా, మరి వీళ్ళు ఫుడ్ విషయంలో ఏమైనా లోపం చేస్తున్నారా లేకపోతే ఇతరత్రా చేస్తున్నారా? ఒక ఫుడ్ విషయంలో మీరు అన్నట్టు ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాంటి వాటిని మనం నివారించుకునే అవకాశం ఉందంటారు.
1: అయితే బీపీ షుగర్ ఇవి రెండు డిఫరెంట్ వింగ్స్ అనుకుందాము. ఒక ఏజ్ తర్వాత మనకి డెఫినెట్ గా రిస్క్ అనేది పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అని డయాబెటీస్ రావడానికి. ఈ మధ్య లేడీస్ లో చూస్తే చాలా మందికి థైరాయిడ్, పీసీఓస్ ఇవన్నీ ఉన్నాయి. 100 ఇయర్స్ బ్యాక్ థైరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువ మంది ఎవరు వేసుకునే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు చాలా మందికి వస్తుంది. ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే, ముందు ఇంట్లో ఉన్న లేడీస్ అయినా బయటకెళ్లి పనిచేసే మగవాడైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ శాతంలో ఉండేది, వాళ్ళకి గ్యాడ్జెట్స్ లేవు. ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. అంటే ఇంట్లో రుబ్బడం అవి ఉండవు, మిక్సీ ఉంటది, మీరు వెహికల్ నడుచుకుంటూ వెళ్లరు, మీకు వెహికల్స్ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే హోల్ ఫుడ్ తినట్లేదు మనం, ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, సింపుల్ గా ఈజీగా అరటిపండు వలిచినట్టు సింపుల్ గా చేసింది తింటుంది. ముందు కొంచెం పాలిష్డ్ రైస్, సింగిల్ పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు, లేదా చక్కగా కొంచెం హస్కున్నది నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తినేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఎవరు వెయిట్ చేస్తారు ఉడకడానికి అనేసి మనం 5 టైమ్స్ పాలిష్ చేసిన రైస్ తింటున్నాం, 3-4 టైమ్స్ పాలిష్ చేసిన పప్పులు తింటున్నాం. ఇవన్నీ బాడీకి అలవాటు పోయేసరికి ఆ గట్ అనేది, ఫైబర్ లేక గట్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంటే గుడ్ బ్యాక్టీరియా ఏదైతే గట్లో ఉండాలో అది తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఈజీగా ఫుడ్ తినడము, టైం లేకపోవడము, ప్లాన్ సరిగా చేసుకోకపోవడం. సో ఎప్పుడైతే హోల్ ఫుడ్స్ మనం స్టార్ట్ చేస్తామో ఇలాంటి ప్రాబ్లమ్ ని తగ్గించవచ్చు. ఇంకోటి హెల్దీ ఈటింగ్ అంటే హెల్దీ ఎంత తినాలో అంతే తినాలి. మళ్ళీ హెల్దీ థింగ్ ఆల్సో అన్లిమిటెడ్ గా తినొద్దు. సో అన్లిమిటెడ్ గా తిన్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనము డైలీ ఇంత ఉప్పు తినాలని ఉంటుంది, అంతే ఉప్పు తినకుండా మనం 1 స్పూన్ సాల్ట్ వాడాలనుకోండి, సపోజ్ మనం తినే 1 స్పూన్ పిక్కిల్ లోనే చాలా సాల్ట్ ఉంటుంది, అప్పుడు ఏమవుతుందంటే మనం పిక్కిల్ కూడా తింటున్నాం, యాజ్ యూజువల్ తినే ఆహారంలో కూడా ఉప్పు వేసుకొని తింటున్నాం. సో ఆన్ ద హోల్ ఒక యావరేజ్ ఇండియన్ చూసుకుంటే 10-15 grams ఆఫ్ సాల్ట్ కన్సంప్షన్ ఉంది. మనకు సైన్స్ ఏం చెప్తుంది, 3.9 grams అంటే ఇంచుమించు 4 grams సాల్ట్ తినొచ్చని. 3 టైమ్స్ పెరిగిపోయింది కదా సాల్ట్. సో డెఫినెట్ గా సోడియం బీపీని పెంచుతుంది, అండ్ ఇట్ ఇస్ గ్రేట్ రిస్క్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో సాల్ట్ కంట్రోల్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరెంత తినాలి అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చాక ఒకలా తినాలి, మామూలు పర్సన్ 4 grams తింటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్ కాకుండా షుగర్ కంట్రోల్. ఈ ఈజీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి. అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనుకోండి, లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం చేయకుండా కూర్చుంటున్నారు. ఒకవేళ మనం యాక్టివ్ గా ఉన్నా ఇట్ ఇస్ హార్డ్లీ 45 మినిట్స్. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. మనం ఇచ్చేది బాడీకి అంతే ఇస్తున్నాం, తినడం 3 పూటలు తింటున్నాం కానీ ఖర్చు ఏం పెట్టట్లేదు, నో ఫిజికల్ యాక్టివిటీ. దీని వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ హెరిడిటీ విల్ ప్లే ఎ మెయిన్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా కూడా మన లైఫ్ స్టైల్ బట్టి కూడా చాలా మందికి బీపీ గానీ అండ్ హైపర్ టెన్షన్ గానీ వస్తుంది. ఇంకా థైరాయిడ్ అంటారా, అయోడిన్ అనేది మనకు అవసరం అండి చాలా. పాత కాలంలో అయోడిన్ అనేది మనకి ఫ్రూట్స్ ద్వారా, వెజిటేబుల్స్ ద్వారా వచ్చేది, అది రాను రాను తగ్గిపోయింది. అందుకనేసే మన గవర్నమెంట్ అయోడిన్ ని ఉప్పులో యాడ్ చేసింది. సో దట్ ఉప్పు అనేది ఏంటి, చాలా చీపెస్ట్, అందరూ వాడేది ఉప్పు. సో ఉప్పులో అయోడిన్ చేయడం వల్ల ఏంటంటే అందరూ ఉప్పు తీసుకుంటారు. సో ఎవరికి కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావద్దు అనేసి మన గవర్నమెంట్ ఇలా ప్లాన్ చేసింది. బట్ చాలా మంది మధ్య నేను ఎందుకు ప్రాసెస్డ్ అయోడైజ్ సాల్ట్ వాడాలి, పింక్ సాల్ట్ వాడతా అంటారు, కొందరు హిమాలయన్ సాల్ట్ వాడతా అంటారు. అలా ఒక ప్రాపర్ అవేర్నెస్ లేకుండా చాలా మంది ఇంట్లో చిన్న పిల్లల్ని పెట్టుకుంటూ పింక్ సాల్ట్ అవి వాడుతున్నారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఏమవుతుందంటే మనకి 12 సంవత్సరాల పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాడి థైరాయిడ్ డెవలప్ అవ్వాలంటే అయోడిన్ అనేది అవసరం. అతనికి అవసరమైన పీరియడ్ లో మీరు అయోడిన్ ఇవ్వకుండా వేరే సాల్ట్స్ ఇస్తే డెఫినెట్ గా తొందరగా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్ లో 14 ఇయర్స్ వాళ్ళకి థైరాయిడ్ వచ్చిన శాతం అనేది చాలా పెరిగింది ఇండియాలో ఎస్పెషల్లీ. సో చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కి అవేర్నెస్ ఉండాలి, ఎలాంటి ఉప్పు వాడాలి, ఏం ఆయిల్స్ వాడాలి, ఎట్లా ప్లాన్ చేయాలి డైట్ అనేది. మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో 1.5 hours అయ్యే కుకింగ్ 40 మినిట్స్ లో కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు ఫర్ ద ఎంటైర్ డే.
0: అయితే ఇప్పుడు ఒక న్యూట్రిషన్ ఫుడ్ మనం డైలీ మెయింటైన్ చేయాలంటే జనరల్ గా ఎప్పటి నుంచి మనము మొదలు పెడితే బాగుంటుంది అంటారు, ఏ ఏజ్ నుంచి?
1: ఏ ఏజ్ అని ఉండదు, 6 మంత్స్ ప్లస్ అయింది అంటే ఒక తల్లే న్యూట్రిషనిస్ట్ ఫ్యామిలీకి. సో బేబీ ఫుడ్ ప్లాన్ చేయడం గానీ, మీరు చూసినట్టయితే ఒక 20 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి కూడా ఉగ్గు రెసిపీస్ చూపిస్తున్నారు యూట్యూబ్ లో, అంత బేబీకి అన్ని అవసరం లేదు. అలా గ్రెయిన్స్ ని మిక్స్ కూడా చేయొద్దు, ఒక గ్రెయిన్ ఒక పల్స్ ఎప్పుడైనా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో స్లో స్లోగా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక పండు ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకి సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎప్పుడైనా ఇది ఇంపోర్టెడ్ కదా అన్నట్టు మనం చూసుకుంటే తీసుకోవద్దు, బ్లూబెర్రీస్ అండ్

0: యాంటీ ఆక్సిడెంట్స్ అని ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. మనకు లోకల్ గా దొరికే అలరేగడి పండ్లు కానీ రేగి పండ్లు కానీ వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ 10 times మోర్. సో ఈ విషయం అనేది మనం గ్రహించాలి. చిన్నప్పటి నుంచే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే మనము ఇంక్లూడ్ చేస్తామో పిల్లలకి ఫైబర్ అనేది పెరిగి గుడ్ బ్యాక్టీరియా అనేది గట్లో క్రియేట్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ మన జోలికి రానివ్వదు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మన బాడీకి దీన్ని ఫైట్ చేసే శక్తిని అందిస్తుంది గుడ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల. సో ఈ ఏజ్ లో స్టార్ట్ చేయాలి అనేది ఉండదు, రైట్ ఫ్రమ్ బేబీ ఏజ్ ఓన్లీ, అది తల్లి బాధ్యత.
1: అయితే కంటిన్యూగా ఒక ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే రోజుకి ఇన్ని పోషకాలు అందాలనేది ఒక మీరు డైట్ అనేది ప్రిపేర్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు ఈ డైట్ అనేది ఏ రోజుకు ఆ రోజు వేరువేరుగా ఉంటుందా, లేదా కొన్ని రోజులుగా మళ్ళీ రొటీన్ గా మళ్ళీ సర్కిల్ లాగా తిరుగుతుంటుందా?
0: ఎవరి బాడీకి సూట్ అయ్యేవి అవి కంటిన్యూస్ గా తీసుకోవడంలో ఏం తప్పు లేదు. కాకపోతే కూరలో ఒక్కొక్క పోషకాలు అనేవి ఉంటాయి. రోజు పాలకూర తింటే అవే పోషకాలు వస్తాయి. అదే ఒక రోజు బచ్చల కూర తింటాం, ఒకరోజు మెంతి కూర, ఒకరోజు మునగాకు, ఇవన్నీ తింటే ఏంటంటే డిఫరెంట్ విటమిన్స్ అందుతాయి మన బాడీకి అవసరం అన్ని విటమిన్స్. సో డెఫినెట్ గా మీరు సేమ్ మెయిన్ కోర్స్ కి సేమ్ చపాతీలు తిన్నా మీరు కర్రీస్ మాత్రం మార్చుకోవాలి. వెజిటేబుల్ కర్రీస్ కానీ రోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు సాంబార్ లో ఎప్పటికీ అవే రెండు వెజిటేబుల్స్ కాకుండా అవి మానేసి ఇంకో రెండు వెజిటేబుల్స్. ఎప్పుడైతే మనం ఇలాంటి డిఫరెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో డైట్ లో మనకి విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి.
1: ఒక న్యూట్రిషన్ గా ఒక ఫుడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు వెళ్తూ ఉంది అనుకుంటున్నాం, అయితే ఎప్పుడైతే ఒక న్యూట్రిషన్ సంపాదించాలంటే కొన్ని లక్షణాలు చెప్పారు మీరు, ఒకవేళ ఇదే ఫుడ్ మనము ఎక్కువ అయినప్పుడు ఏమైనా సింప్టమ్స్ కనపడతాయా, అంటే దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా?
0: యూజువల్ గా అయితే హెల్దీ ఫుడ్ లిమిట్ లోనే తింటాం. ఎవరైనా ఓవర్ లిమిట్ లో తింటే ఓవర్ వెయిట్ అనేది వస్తుందండి. ఓవర్ వెయిట్ దాని తర్వాత అలాగే పట్టించుకోకపోతే ఒబెసిటీకి లీడ్ అవ్వచ్చు. అండ్ ఒబెసిటీకి లీడ్ అంటున్నప్పుడు దో ఇట్ ఇస్ అ హెల్దీ ఫుడ్ ఇట్ క్యాన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ బాడీ.
1: క్రమ పద్ధతిలో
0: హైపర్ విటమినాసిస్ అంటాం, కొందరికి విటమిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొందరు మీట్ ఎక్కువ తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే.
1: దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంత ఆలోచన లేకుండా ఒక న్యూట్రిషన్ సంపాదిస్తేనే మంచిది అంటారా?
0: అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత కలిసే కన్నా వచ్చే ముందే కంప్లీట్ ఫ్యామిలీ న్యూట్రిషన్ అనేది అవసరం. చాలా మంది ఎవరెవరో వీడియోస్ చూడకుండా ఒక మంచి డిగ్రీ ఉన్న పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్ విన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసినా మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే కరెక్ట్ ఫుడ్ ఏది, రాంగ్ ఫుడ్ ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలని. ఇలా ఒక్కరికి నాలెడ్జ్ ఇంట్లో ఉన్నా డెఫినెట్ గా ఎంటైర్ ఫ్యామిలీ జబ్బు పాలవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది.
1: బాగుందండి డాక్టర్ గారు. ఏదైనా మంచి ఆహారం అనేది మందుల కంటే గొప్పది అన్న విషయం మీరు చెప్పిన మాటలు బట్టి తెలుస్తుంది. ఏదైనా ఒక సక్రమమైన డైట్ ప్లాన్ అనేది చేసుకుని దానికోసం అవసరమైతే న్యూట్రిషన్ సంపాదించడం గానీ, లేదా ఒక మీరు చెప్పినట్లు ఏదైనా వీడియో గానీ ఏదైనా పర్ఫెక్ట్ వ్యక్తి చెప్పింది విని ఆ లెక్కన పాటిస్తే మరి ప్రతి ఒక్కరు ఇట్లా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆశిద్దాం. నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోషకాహారం ఆవశ్యకత అనే అంశంపై డైటీషియన్ డాక్టర్ అనూష రేపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఉదయ తరంగిణిలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు. సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి. పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMSME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: KMSME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
5: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఉందా ఉదయ తెరంగిణి కార్యక్రమంలో ఒక సినీ గీతం ఊయల. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు SV కృష్ణారెడ్డి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:55. ఇప్పుడు విందాం శ్రీ సముద్రాల శఠగోపాచారి గారి కృష్ణం వందే జగద్గురుం ప్రసంగం. ప్రసంగం వినబోయే ముందు ప్రకటనలు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: ఇప్పుడు విందాం శ్రీ సముద్రాల శఠగోపాచారి గారి కృష్ణం వందే జగద్గురు ప్రసంగం.
4: కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం.

స్మ్యహం కృష్ణేతిష్టతి సర్వమేధదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్త ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం. తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుతభానునా దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో పరవాసుదేవునిగా, పాలసముద్రంలో శేషశాయిగా విరాజిల్లుతూ ఉంటాడు. అయితే ఈ రెండు రూపాలు శాస్త్రవాక్యాలతో తెలియబడతాయి, అంతేగాని మనం చూడలేం. అట్లే అర్చామూర్తి విగ్రహ రూపంలో కదలక మెదలక ఉంటాడు. అంతర్యామి అందరి హృదయాలలో సన్నిహితంగా ఉంటాడు. అర్చ అంతర్యామి రూపాలలోని వైశిష్ట్యాన్ని మహానుభావులైన భక్తాగ్రేసరులు, మునులు, యోగులు, మహర్షులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. విభవ అవతారములైన శ్రీరామ శ్రీకృష్ణాది అవతారాలలోని విశేషాలను మాత్రం అప్పటికాలం వారు ప్రత్యక్షంగా తెలుసుకుని ఆనందపరవశులైనారు. ఆ విశేషాలను వాల్మీకి, వ్యాసాది మహర్షులు, మహానుభావులైన సద్గురువులు మనకు కళ్ళగట్టినట్టు వర్ణించి చెప్పడం వలన ఇప్పటికీ మనం ఆ విభవావతారాల విశేషాలను తెలుసుకుంటూ పరమానందాన్ని పొందుతూనే ఉన్నాము. భగవంతుని అవతారాల్లో కొన్ని అంశావతారాలైతే మరికొన్ని పూర్ణావతారాలు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు పూర్ణావతారాలుగా పిలువబడతాయి. సాధు

సజ్జనులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపనకు, ధర్మానికి విఘాతం కలిగి అధర్మం పెరిగిపోతున్నప్పుడు నేను అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనే శ్లోకాల ద్వారా పేర్కొన్నాడు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు మానవీయ విలువలకు, ఆదర్శ మానవ జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యాలుగా, నిలువుటద్దంగా భాషిస్తాయి. మనిషి జీవితంలో ముఖ్యంగా అతి సామాన్యుడిపై కూడా ఈ అవతారాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అసంఖ్యాకులైన మానవుల జీవితాలలో, దైనందిన జీవితంలో ఈనాటికి రామకృష్ణుల చరిత్రలోని విశేషాలు, గుణాలు, పేర్లు స్మరింపబడుతూనే ఉంటాయి. అందుకే శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల చరిత్రాన్ని వివరించే రామాయణ భారత భాగవత గ్రంథాలకు ఎనలేని గౌరవ ఆదర అభిమానాలు ఈనాటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుని చరిత్రను తెలిపే గ్రంథాలు మహాభారత భాగవతాలు కాగా, శ్రీకృష్ణుని దివ్యోపదేశాన్ని మనకందించే గ్రంథము శ్రీమద్ భగవద్గీత. భగవంతుని అవతారాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నప్పటికీ అందులో శ్రీకృష్ణ అవతారానికి అమితమైన ప్రాధాన్యం ఉన్నదని మన పూర్వులు పేర్కొన్నారు. శిశువులను, పశువులను, అంతేగాక లింగ వయోభేదం లేకుండా, దేశకాలాలతో పనిలేకుండా ఆబాల గోపాలాన్ని ఆకర్షించేవి శ్రీకృష్ణుని చేష్టలు. శ్రీ విష్ణువు ఎన్నెన్నో అవతారాలను ఎత్తినను గోవుల, గోపకుల, గోపికల ముక్తికి కూడా కారణమైన శ్రీకృష్ణ అవతార ప్రాశస్యాన్ని అందరూ అంగీకరిస్తారని అవతారా సంతన్యే సరసిజ నయనస్య సర్వతో భద్రాః కృష్ణాదన్యత్ర కోవా ప్రభవతి గో గోప గోపికా ముక్త్యై అనే శ్లోకం పేర్కొంటున్నది. శ్రీకృష్ణ భగవానుడికి చేసే ఒక్క నమస్కారం 10 అశ్వమేధ యాగాలతో సమానమని, అంతేకాక 10 అశ్వమేధ యాగాలు చేసేవారికి మళ్లీ జన్మెత్తే అవకాశం ఉంటుంది గాని శ్రీకృష్ణునికి నమస్కరించిన వారికి పుట్టుక, చావు, ముసలితనం, ఆకలి బాధ, రోగ బాధ ఇవేవీ ఉండవని, అంతేకాక అత్యుత్తమమైన మోక్షలాభం కూడా కలుగుతుందని ఏకోపి కృష్ణస్య కృతప్రణామో దశాశ్వమేధావృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ అనే శ్లోకం తెలుపుతున్నది. యజ్ఞయాగాదుల్లో గాని, దాన ధర్మాల్లో గాని, నిత్య నైమిత్తికమైన పుణ్యకార్యాల్లో గాని, జపతపాలలో గాని, నామ సంకీర్తనలో లేదా స్తోత్రపారాయణలలో గాని, ఏదైనా తెలిసో తెలియక పొరపాటు చేసినా, ఏవైనా దోషాలు సంభవించినా వాటిని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రాయశ్చిత్తంగా ఉండే కార్యాలన్నింటిలో అత్యుత్తమమైనది, సులభమైనదికి, అందరికీ ఆచరణ యోగ్యమైనది కృష్ణనామానుస్మరణమే అని ప్రాయశ్చిత్యాన్యశేషాని తపకర్మాత్మకాని వై యాని తేషాం అశేషాణం కృష్ణానుస్మరణం పరం అనే శ్లోకం వివరిస్తున్నది. జనసామాన్యంలో కూడా ఈనాటికి ప్రసిద్ధంగా ఉన్న కృష్ణార్పణమస్తు అనే వాక్యం కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నది. శ్రీకృష్ణుని గుణాలను, బాల్య చేష్టలను, అద్భుత కార్యాలను, జగద్రక్షణ, ధర్మాచరణ వంటి అంశాలెన్నో మనకు శ్రీమద్ భాగవతంలో దర్శనమిస్తుంటే శ్రీకృష్ణ భగవానుడు లోకానికి అందించిన ఉపదేశామృతాన్ని శ్రీమద్ భగవద్గీత మనకు అందిస్తుంది. ఈ రెండు గ్రంథాలు వేదవ్యాస మహర్షి అనుగ్రహం వల్లనే మనకు అందుతున్నాయి. శ్రీకృష్ణుడు శిశువుగా, బాలుడిగా, ఆదర్శ స్నేహితుడిగా, గోపికా వల్లభుడిగా, బంధువుగా, అల్లరి పనులను, చిలిపి చేష్టలను చేసుకునే కొంటకృష్ణుడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా, ప్రతిజ్ఞా పాలకునిగా, ధర్మ ప్రబోధకుడిగా, ద్వారకా ప్రభువుగా, భగవద్గీత ఆచార్యుడిగా, ధర్మ రక్షకుడిగా, దుష్ట శిక్షకునిగా, శిష్టజన రక్షకుడిగా,

భక్తజన ప్రియుడిగా, భక్తవత్సలుడిగా, పాండవ దూతగా, పార్థసారథిగా, సచ్చిష్యుడిగా, తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల యశోదానందుల ఆజ్ఞను పాటించే విధేయుడైన పుత్రుడిగా, అక్రూర విదుర మొదలైన మహాభక్తుల భావగ్రాహిగా, ధర్మాచరణ పరులైన పాండవ పక్షపాతిగా, అఘటిత ఘటనా సామర్థ్యవంతునిగా, గోపాలుడిగా, మురళీకృష్ణునిగా, సాహస బాలుడిగా, నవనీత చోరునిగా, యమునా విహారిగా, పాండవ ప్రియునిగా, కాళీయ మర్దనుడిగా, చిత్తచూరుడిగా, సర్వదోషహరుడిగా దర్శనమిచ్చే శ్రీకృష్ణుని చేష్టలను సమగ్రంగా రసవత్తరంగా శ్రీ మహాభాగవత గ్రంథము మనకు తెలియపరుస్తున్నది. శ్రీమద్భాగవతంలో పూతనా సంహారం మొదలుకొని శకటాసుర, ధేనుకాసుర, వత్సాసుర, బకాసుర, కపిత్థాసుర, అఘాసుర, వృషభాసుర, వ్యోమాసుర, నరకాసుర, జరాసంధుల వధ, కువలయాపీడ, శంఖచూడ, చాణూర ముష్టికుల వధ, కాళీయమర్దనం, కేశీవధ, తృణావర్తవధ, రుక్మి గర్వభంగము, కంసవధ, కౌరవ గర్వభంగము వంటి దుష్ట శిక్షణకు సంబంధించిన విషయాలను, అలాగే గోవర్ధనోద్ధరణం, ఉద్ధవ గీతలు, గోపికాగీతలు, రాసలీల, గోవింద పట్టాభిషేకం వంటి జగత్ కళ్యాణకరమైన ఘట్టాలను రమణీయంగా వేదవ్యాస మహర్షి సంస్కృత భాగవతంలో వర్ణిస్తే, శ్రీకృష్ణుని చరితామృతాన్ని కమనీయంగా, మనోహరంగా, శ్రోతలకు కరుణామృతంగా, సహృదయులైన పాఠక జనులకు అతృప్తామృతంగా, ఆపాత మధురంగా, ఆలోచనామృతంగా, తెలుగువారికి పోతనామాత్యుల వారు భాగవత సుధలను పద్యరత్నాలతో పంచినారు. శ్రీకృష్ణుని సర్వావయవ సౌందర్యాన్ని అదరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే రకిలం మధురం అంటూ భక్త కవులు వర్ణించినారు. కులశేఖరాళ్వార్లు ముకుందమాల అనే స్తోత్రంలో లోకంలోని జనులందరికీ చావు పుట్టుకలు అనే వ్యాధిని పోగొట్టే శ్రీకృష్ణామృతం అనే పరమౌషధము నిరవధికంగా ప్రాణులందరిలో సన్నిహితంగా ఒక జ్యోతి రూపంలో ప్రకాశిస్తున్నది, ఆ ఔషధాన్ని సేవిస్తే శాశ్వతమైన ఆనందం కలుగుతుందని యాజ్ఞవల్క్యాది మహామునులు పేర్కొన్నారని హే లో

నిర్వాణమాత్యంతికం అనే శ్లోకంలో పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ఉపయోగించే చికిత్సా విధానాలలో ఒకటి మణి చికిత్స అనేది. గోపాల చూడామణి అనున్నది సంసారం అనే విషనాగు బారి నుండి కాపాడుతుందని, ఇది సౌందర్యవంతంగా ఉంటుందని, రుక్మిణీదేవి యొక్క వక్షస్థలానికి ఆభరణం వంటిదని, గోపికల నేత్రాలు అనే చాతక పక్షులకు మేఘము అనే మణి అని, భక్తులకు అపాయాన్ని కలిగించే పాములను నశింపజేసే గరుడమణియే ఈ శ్రీకృష్ణుడు అనే మణి అని కులశేఖర అల్వార్లు ముకుందమాలలో భక్తాపాయ భుజంగ గరుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యక్కాంతామణి రుక్మిణీ గణకుజ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి అనే శ్లోకంతో తెలిపినారు. శ్రీకృష్ణ అనే శబ్దం ఒక మహామంత్రమని, ఈ శ్రీకృష్ణ మంత్రము శత్రుబాధలను తొలగింపజేయునట్టిదని, ఉపనిషత్తులు అని పిలువబడే శృతి వాక్యాలచే పూజింపబడే మంత్రమని, సంసార బాధల నుండి గట్టెక్కించే మంత్రమని, అజ్ఞాన సముదాయాన్ని నిర్మూలించే మంత్రమని, సమస్త సంపదలను లభింపజేసే మంత్రమని, వ్యసనాలు అంటే దురలవాట్లనే పాముల బారి నుండి కాపాడే మంత్రమని, అట్టి శ్రీకృష్ణ మంత్రాన్ని మానవులు నాలుకతో ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని, శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంగ నిర్వాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫ

0: యమంత్రం అనే శ్లోకంలో పేర్కొన్నారు. ఋషులు, సిద్ధులు, దేవతలు, దేవర్షులు సంసారమనే రోగ నివారణకు పరమాత్మను పరమ ఔషధంగా భావిస్తారు అని పేర్కొని నారాయణాత్ ఋషిగణా తథా సిద్ధా మహోరగా దేవాహ దేవర్షయశ్చైవ యం విదుః దుఃఖభేషజం అనే శ్లోకాన్ని పోరిన రీతిలోనే కులశేఖరాలు వారు కూడా ముకుందమాలలో వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రార్తికరోషధం త్రిభువనీ సంజీవనైకౌషధం భక్తాత్యంత ఇతౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తి కరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం అనే శ్లోకంలో శ్రీకృష్ణ అనే దివ్యౌషధం వ్యామోహాన్ని పోగొడుతుంది, మునుల మనోవృత్తులను నియమిస్తుంది, రాక్షస శక్తులను నశింపజేస్తుంది, ముల్లోకవాసులను కాపాడుతుంది, భక్తులకు హితాన్ని కలిగిస్తుంది, సంసారమనే భయాన్ని పోగొడుతుంది అని పేర్కొన్నారు. శ్రీకృష్ణ ఉపదేశ రూపమైన భగవద్గీతను గంగాజలంతో మన పూర్వులు పోల్చారు. భారతామృత సర్వస్వంగా శ్రీకృష్ణుని ముఖారవిందం నుండి వెలువడిన గీతా గంగాజలాన్ని స్వీకరించే వారికి మళ్లీ జన్మ ఉండదని, భారతామృత సర్వస్వం విష్ణోః వక్త్రాత్ వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే అనే శ్లోకం వివరిస్తున్నది. పుణ్య ఫలప్రదమైన గీతా శాస్త్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి విష్ణులోక ప్రాప్తి, పరమాత్మ పాదసేవా భాగ్యము కలుగుతుందని, భయశోకాలు తొలగుతాయని, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః అనే శ్లోకం తెలియజేస్తుంది. భగవద్గీత ఉపదేశాలు ప్రాంత, వయో, లింగ, దేశ, కాల భేదం లేకుండా అందరికీ వర్తిస్తాయి. వివేకవంతుడైన మానవునికి కర్తవ్య అకర్తవ్య, జ్ఞాత అజ్ఞాత, యుక్త అయుక్త విషయాలలో సందేహాలను తొలగించి సరైన మార్గ నిర్దేశనం చేసేది శాస్త్రవాక్యమే అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహేచ్చసి అనే శ్లోకంలో వివరించారు. భగవంతుడికి సంబంధించినటువంటి ముఖ్యమైన పర్వదినాల్లో కృష్ణాష్టమి ప్రధానమైనది. గోకులాష్టమి, కృష్ణాష్టమి అని పిలువబడేటువంటి ఈ పండుగను శ్రీవ్రతం అని కూడా పిలుస్తారు. విష్ణు భక్తులైనటువంటి వారు ధనుర్మాసాన్ని, ఏకాదశి వ్రతాన్ని ఎంత శ్రద్ధగా నిర్వహిస్తారో ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని కూడా అంత శ్రద్ధగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటువంటి కృష్ణాష్టమి. కన్యా సంక్రమణం ప్రకారంగా, సౌరమానం ప్రకారం కన్యామాసంలో రోహిణీ నక్షత్రంలో ఆచరించేటువంటిది ఈ యొక్క కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని రాత్రిపూట ఆచరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి సమయంలో అవతరించినారు కాబట్టి రాత్రిపూట ఆచరించేటువంటి పండుగగా కృష్ణాష్టమికి ప్రాధాన్యం ఉంది. ఈ కృష్ణాష్టమి చిన్నపిల్లల్ని ఆకర్షించేటువంటి పండుగ, వయస్సుతో పని లేకుండా అందరినీ ఆకర్షించేటువంటి పండుగ, భక్తితో జరుపుకునే పండుగ, అలాగే ఒక వినోదంగా కూడా జరుపుకునేటువంటి పండుగ. కృష్ణాష్టమి రోజు ఈ ఉట్లు కొట్టడం అనేటువంటి ప్రాధాన్యంగా లోకంలో ఆచరిస్తుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల ఇళ్లలోకి వెళ్లి ఎటువంటి అలికిడి కలగకుండా, వారికి తెలియకుండా జాగ్రత్తగా ఎలా వినదొంగతనం చేశాడో, ఆ యొక్క నవనీత చౌర్యాన్ని చేసి అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతార దివసమైనటువంటి కృష్ణాష్టమి నాడు ఉట్లు కొడుతుంటారు. అది ఎలా ఉంటుంది? పెద్దగా ఉండేటువంటి స్తంభం, ఆ స్తంభానికి పైన ఎక్కడో వెన్న అవి కడతారు. కింద నుంచి వేగంగా వెళ్లకుండా జారిపోయేటువంటి పదార్థాన్ని దానికి పూస్తారు, అంటే మళ్లీ కింద నుంచి నీళ్లు పోస్తుంటారు. ఈ తడి ఉన్నా ఓర్చుకొని, జారిపోయేదున్నా ఓర్చుకొని, అనుకున్న లక్ష్యానికి వీలుగా దాన్ని పొందేటట్టుగా ఒక పోటీలా.
1: ఇంతవరకు మీరు శ్రీ సముద్రాల శఠగోపాచారి గారి కృష్ణం వందే జగద్గురు ప్రసంగం.

0: And in women's cricket, India stormed into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు విందాం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

లేదా గోకులాష్టమి అనేది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రయుక్త అష్టమి నాడు అర్ధరాత్రి మధురలోని చిరసాలలో దేవకి వసుదేవులకు జన్మించాడు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. చిత్రసీమలో ముందుగా వినబోయే పాట గోకులంలో సీత. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు కోటి.

0: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
0: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పాండురంగడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

జన్మాష్టమి ప్రాముఖ్యత విశేషాలు. భూమిపై చెడును అణిచివేసి ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు జన్మించాడని భక్తుల నమ్మకం. భాద్రపద మాసంలో కృష్ణపక్షం అష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట గోపాల గోపాల. ఈ చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ముకుంద. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ పరంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ

0: ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

జన్మాష్టమి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని జన్మ సమయమైన అర్ధరాత్రి పూజ ముగిసిన తర్వాత భోజనం చేస్తారు. అలాగే కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, బెల్లం, పెరుగు, పళ్ళు నైవేద్యంగా నివేదిస్తారు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట దశావతారం. ఈ చిత్రం కోసం కమల్ హాసన్ సాధన సరగం పాడిన వేటూరి గీతం, సంగీతం హిమేష్ రేష్మియా.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే.

0: ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట శక్తి. ఈ చిత్రం కోసం శ్రీవర్ధిని శరత్ పాడిన సాంప్రదాయ గీతం సంగీతం మణిశర్మ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

శ్రీకృష్ణుని జననం ఎందుకు జరిగిందంటే, మథురను ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని దుర్మార్గుడైన కుమారుడు కంసుడు తండ్రిని కారాగారంలో బంధించి సింహాసనాన్ని ఆక్రమించాడు. కంసుడు తన చెల్లెలు దేవకిని ఎంతో ప్రేమగా చూసేవాడు. దేవకి వసుదేవుల వివాహ సమయాన ఆకాశవాణి ఈ విధంగా పలికింది. దేవకి గర్భాన జన్మించే 8వ సంతానం కంసుడిని అంతం చేస్తుంది అని హెచ్చరించింది. అంటే దుష్ట శిక్షణకు శ్రీకృష్ణుని జననం జరిగింది. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట బాహుబలి 2 ఈ చిత్రం కోసం. శ్రీనిధి పాడిన గీతం, రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం పాండురంగ మహత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన జూనియర్ సముద్రాల గీతం సంగీతం అందించిన వారు టీవీ రాజు.

0: ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గుండు సుధారాణిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ

డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం తనిఖీ చేస్తారు. దౌల్తాబాద్ మండలం గోక్ ఫసల్వాడలో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో అధిష్టానం వద్ద ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా రాష్ట ప్రయోజనాలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో చేపట్టిన ధర్నాకు హాజరై ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను గురించి వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04:40 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట, రౌడీ బాయ్స్ చిత్రం కోసం మంగ్లి పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, అలాగే రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం

నుండి వరలక్ష్మి, మహాలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, కేసర్ ఔటరింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, సదాప్రియ, సౌందర్య కొడుతున్నారు. మీ అందరి కోసమే చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: 2674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, నయ్యముద్దీన్, మటీన్, షేక్ చంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ బాయ్, మహమ్మద్ యసీన్, ముసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ నాగమణి, రుత్విక్చారి, శ్రీ వైష్ణవచారి కల్వకుర్తి నుండి, అలాగే శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 10:16. ఇప్పుడు వినబోయే పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనుప్రభిన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్మూరు చేనేత కాలనీ రంగచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా నుండి కళ్యాణ్చారి వెంకటేష్, నందిపేట నుండి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్

0: ECA.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట. సిరివి నలగారి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంవర్పేట నుండి గుండు అహ్మదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

పాండురంగుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బుదాన్పోచంపల్లి నుండి యలగంధుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నార్కట్టుపల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:32:53. ముకుంద చిత్రం కోసం మిక్కీ జేమేయర్, సాయి శివాని పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రానా ప్రతాప్, యామిని, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి స్టూడియో క్లబ్ లో సమయం 10:39. మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, అలాగే మూర్తి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, బండి శివాజీ, జోగా నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఘర్షణ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి హరీష్ జేరా సంగీతం.

ఇంద్రా మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా అలాగే మహమ్మద్ ఖలీల్ మహమ్మద్ రఫీ తిరుమలేష్ వెంకటనారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే ఉమ్మేడ నుండి దివాకర్ విమల ఇష్ణ కోరుతున్నారు మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ జానకంపేట నుండి శ్యామ్లాల్ జగన్మోహన్ కోరుతున్నారు. దాసరి రవి రాయగిరి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఇంద్రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట భువన చంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటున్న చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి అన్నవరం నుండి రవికృష్ణ, పుట్టపాకు నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్ర కళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక EOS-05 విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ

భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AARNews_HOD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 11:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి కృష్ణం వందే జగద్గురు.
0: ముందుగా మా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఇల్లు కూడా పండుగ శోభతో కళకళలాడుతుంటుంది. ఇంటి ముందు రంగవళ్ళులు, గుమ్మాలకు మామిడి తోరణాలు, అబ్బాయిలు కృష్ణుడిలా అలంకరించుకొని, అమ్మాయిలు రాధలా ముస్తాబై కనువిందు చేస్తుంటారు. ఎక్కడ చూసినా భక్తి పాటలు, భజనలు, కృష్ణనామ స్మరణ వినిపిస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణుని ఆలయాలు అందంగా అలంకరించబడి కృష్ణుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి పిండి వంటలు, ఫలహారాలు, ఇంకా కృష్ణునికి ఇష్టమైన వాటన్నింటినీ నైవేద్యంగా పెట్టి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఉట్టి కొట్టేటప్పుడు ఉండే కోలాహలం ఆహా, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇంత ఉత్సాహంగా కన్నుల పండుగగా జరుపుకునే పండగే కృష్ణాష్టమి.

రోజునే కృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటారు. మరి కృష్ణాష్టమి అంటే ఇంతేనా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? అవును, తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంతా.

ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని లీలలు, కృష్ణ తత్వం, శ్రీకృష్ణుని గురించిన ఎన్నో విషయాలతో పాటు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ మనందరి నుండి కూడా ఏం కోరుకుంటాడో తెలుసుకుందామా? మనందరం కూడా చిన్నప్పటి నుండి ఎన్నో కృష్ణుని లీలలను కథలు కథలుగా విన్నాం. అవన్నీ కథలు మాత్రమేనా, లేదా అంతర్లీనంగా అవి నేటి ఆధునిక సమాజానికి కావలసిన అవసరమైన అద్భుతమైన జీవిత పాఠాల? చేతిలో వేణువు, మరో చేతిలో సుదర్శనం, పెదవులపై చిరు దరహాసం, మాటల్లో మధురిమ, అడుగుల్లో వ్యూహం, హృదయంలో ధర్మం, ఇంతటి విభిన్నమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ.

చిలిపితనం చూపించిన కృష్ణుడే యవ్వనంలో స్నేహానికి అర్థం చెప్పాడు. అర్జునుడికి రథసారథి అయిన కృష్ణయ్యనే మహాభారతానికి వ్యూహకర్త అయ్యాడు. ప్రేమకు ప్రతిరూపంగా కనిపించిన కృష్ణుడే గీతాబోధన చేసే తత్వవేత్తగా కనిపించాడు. కృష్ణుడు కేవలం దేవుడనుకుంటే పొరబాటే. ఒక స్నేహితుడిగా ప్రేమించబడ్డాడు, ఒక సారథిగా నమ్మబడ్డాడు, గురువుగా ఆరాధించబడ్డాడు, ఒక నాయకుడిగా అనుసరించబడ్డాడు. గీతతో దారి చూపే కృష్ణుడు ఒక కాలానికి చెందిన వ్యక్తి కాదు, ప్రతి కాలానికి అవసరమైన గురువు.

0: ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.
1: మనందరం చిన్నప్పటి నుంచి ఎన్నో కృష్ణుని లీలల్ని కథలు కథలుగా విన్నాం. శ్రీకృష్ణుని పుట్టుక నుండి

ఈ అవతార సమాప్తి వరకు ఎన్నో లీలలు. ప్రతి సందర్భం వెనక ఒక సామాజిక సందేశం, మానసిక విశ్లేషణ దాగున్నాయి. మాఖన్ చోర్ కృష్ణ కన్నయ్య అన్నారు, ఇళ్లలో దూరి ఉట్టిపై ఉన్న వెన్నను దొంగిలించి తన స్నేహితులందరికీ ఆ వెన్నను పంచే అల్లరి లీల, ఆ లీల వెనక కూడా ఒక అంతరార్థం దాగుంది. భగవంతుడెప్పుడు ధన సంపదల్ని ఆశించడు, వెన్న స్వచ్ఛమైన మనసుకి ప్రతీక, కల్మషం లేని హృదయాన్ని కోరుకుంటాడు. అలాగే తాను మాత్రమే తినకుండా స్నేహితులందరికీ పంచడం నేటి షేరింగ్ అండ్ కేరింగ్ విధానానికి ప్రతిరూపం.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండే నేటి సమాజంలో ఈ విధానం ఎంతో అవసరం కదండి. యమునా నదిలో కాళీయుని గర్వాన్ని అణచివేశాడు బాలగోపాలుడు. కాళీయుడంటే మన మనసులోని అహంకారం, ఈర్ష్య, కోపం వంటి దుర్గుణాలను అణచివేసి ప్రశాంతంగా జీవించడం అనేది దీని అంతరార్థం. ఎన్ని

తన పుట్టుకతో పాటే మాయను ఈ లోకానికి రప్పించి ఆమె ద్వారా కంసుడికి జరగబోయేది చెప్పించినా, అవతరించిన వెంటనే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడినా, ఉధృతంగా ఉరకలేస్తున్న యమునమ్మ ఒద్దికగా ఒదిగిపోయి స్వామి నందగోకులం చేరడానికి దారిచ్చిన తనకు ఆడపిల్ల పుట్టిన విషయంగాని, బిడ్డను తీసుకెళ్లి మగపిల్లాడిని తన పక్కన పడుకోబెట్టిన విషయంగాని యశోదమ్మకు తెలియకపోయినా, ఇవన్నీ కూడా పరమాత్ముని పరమ

బాల్యంలోనే పూతలను సంహరించడం, మధ్య చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయడం, కాళీయ మర్థనం, వస్త్రాపహరణం, ఇవన్నీ కూడా కన్నయ్య బాల్యలీలైతే రాయబారం, నిండు సభలో విశ్వరూప దర్శనం, రాజకీయ చతురత, నిండు సభలో మానావమానాలు, సమదృష్టితో తీసుకున్న సంయమనం, ధర్మరక్షణ, ఇవన్నీ కూడా కృష్ణ.

కృష్ణుని వేణుగానం వినిపిస్తే వృందావనం మొత్తం కదిలిపోతుంది. గోపికలందరూ తమను తాము మరచిపోయి తమలోని నేనును వదిలి తమను నడిపించే ఆ పరమాత్మ వైపు ప్రయాణించే అనుబంధానికి ఓ అందమైన పరమార్థం. అక్కడ కృష్ణుడు ఒకడే, కాని గోపికలు ఎందరో. కాని ప్రతి గోపికకు కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడన్న అనుభూతి. అందుకే రాసలీలల్ని ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరుకోవాలనే ఆధ్యాత్మిక ఆకాంక్షగా చూడడం దాని తాత్విక భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా చెప్తారు.

గోపాలుడంటే గోవుల్ని పాలించేవాడని అర్థం. ఇక్కడ గోవులంటే జీవులు. జీవుల సంరక్షకుడే గోపాలుడు. కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే ద్వాపర యుగంలో గోపికలయ్యారు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యం, త్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యం దక్కితే ద్వాపరయుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు దక్కిన ధన్యజీవులే గోపికలు.

శ్రీకృష్ణుడు భక్తజన హితుడిగా, స్నేహితుడిగా, ప్రియబాంధవుడిగా, గోపీ కృష్ణుడిగా, రాధా మనోహరుడిగా, రుక్మిణీ వల్లభుడిగా, సత్య విధేయుడిగా, ప్రియ సోదరుడిగా, జనరంజక పాలకుడిగా, గోవర్ధన గిరిధారిగా, ఇలా ఎన్నో విధాలుగా తన లీలలను చూపించిన భక్త జనులను అమితంగా ఆకర్షించేది మాత్రం ఆ స్వామి బాలకృష్ణుని రూపమే. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి బాలకృష్ణుడిని ఆడించడం, బాల్యంలో వ్రేపల్లెలో బాలకృష్ణునికి గుర్తుగా ఉట్టికొట్టడం లాంటి సంబరాలని చేస్తారు. ముఖ్యంగా ఇంటి ముంగలి నుండి లోపలి వరకు చిన్ని చిన్ని పాదాలు వేసి కృష్ణయ్య తమ ఇంటికి రావాలని, వస్తాడని భావించి పూజలు చేస్తారు.

అసలు శ్రీకృష్ణ భగవానుడే ధర్మపక్షాన, ధర్మమూర్తులైన పాండవుల పక్షాన ఉన్నప్పుడు అసలు పాండవులకు కష్టాలే లేకుండా చేయలేడా? ధర్మరాజుని జూదమే ఆడకుండా చేసుంటే ఇక ఓటమే లేదు, అరణ్యవాసమూ లేదు, యుద్ధమూ లేదు. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చేయలేదు? చిన్నప్పటినుంచే ఎంతో మంది రాక్షసుల్ని, అధర్మ పరుల్ని యుద్ధం ఘర్షణ జరిగిన తరువాతే సంహరించాడు. మరి భగవంతుడైతే తనకున్న శక్తితో, తనకున్న యుక్తితో క్షణంలో సంహరించేయచ్చు కదా.

ఇలాంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో సందేహాలకు శ్రీకృష్ణుడు కృష్ణుని ప్రియమిత్రుడైన ఉద్ధవుడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ద్వారా

మనందరం ఎప్పుడు మనకు నచ్చినవి మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం. మనుషులు మనలాగే ఉండాలని, పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉండాలని కోరుకుంటాం. కాని జీవితం మన కోరికల ప్రకారం నడవదు కదా. అందుకే కృష్ణుడి బోధనలు మనకు గుర్తు చేస్తాయి, ప్రపంచాన్ని నీ ఇష్టానికి మార్చడం కంటే ప్రపంచాన్ని స్వీకరించే నీ మనసుని మార్చుకోవడం గొప్ప విజయమని. ఖచ్చితంగా భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, వ్యక్తిత్వ వికాసానికి ఒక పరిపూర్ణమైన మార్గదర్శి. జీవితంలో మనం గెలవాల్సింది ప్రపంచాన్న కాదు, నిన్ను నువ్వు. ఒకవైపు భీకర యుద్ధం, మరోవైపు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా మనసులో మాత్రం భయం, అయోమయం, సందేహం. అర్జునుడు తన సామర్థ్యాన్ని మర్చిపోయినప్పుడు కృష్ణుడు అతని శక్తిని గుర్తు చేస్తాడు.

0: కర్మలను ఆచరించుటేంది నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.
1: ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో వినిపించే ఎన్నో విషయాలకు మూల భావనలు వేల సంవత్సరాల క్రితమే గీతలో కనిపిస్తాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక కురుక్షేత్రముంది. ఆ యుద్ధంలో గెలిపించే ఆయుధం మనలోని జ్ఞానమే. అందుకే భగవద్గీత వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించే అద్భుతమైన జీవన గ్రంథమైంది.

భగవానుడు పుట్టింది మొదలు అడుగడుగునా గండాలే. అన్నింటినీ ఎదురొడ్డి నిలిచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకుండా ఎలా నిలబడాలో చూపించాడు మానవాళికి. దశావతారాలలో పరిపూర్ణ అవతారాలుగా రెండు అవతారాలను చెప్తారు. అవి రామావతారం ఒకటైతే రెండవది కృష్ణావతారం. రామయ్య మానవుడిగా జన్మించి మనిషి ఎలా నడుచుకోవాలో తాను ధర్మ మార్గాన నడిచి చూపిస్తే, కృష్ణయ్య దానిని అందరికీ అర్థమయ్యేలా తన కాలానికే కాకుండా తరువాతి యుగానికి కూడా ఆచరణ యోగ్యంగా గీతోపదేశం చేసి మానవాళికి దిశానిర్దేశం చేశాడు. మనిషిగా పుట్టి తన దైవత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా మానవత్వంలో దైవత్వాన్ని చూపించాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి చేసిన బోధనల ద్వారా జగత్తుకు మార్గదర్శకునిగా జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధము ఒక యజ్ఞమే అన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మోహాన్ని తొలగించే నేపథ్యంలో బోధించిన భగవద్గీత ఆనాటి అర్జునునికే కాదు, ఈనాటి సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథంగా నిలిచిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ పలుకులు యుగాలు మారిన ఈనాటికి అసలు సిసలైన వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలబడింది.

అసలు కృష్ణయ్య ఆవిర్భవించిన సమయమే విషమం. కంసుని చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ తనని సంహరిస్తాడని కారాగారం చుట్టూ కఠినమైన కాపలా పెట్టించాడు కంసుడు. ఈసారి పుట్టబోయే బిడ్డ సాధారణ బిడ్డ కాదు, ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడే భూమిపైకి రాబోతున్నాడు. సమయం రానే వచ్చింది. మధురా నగరం నిశ్శబ్దంగా ఉంది. నిశిరాత్రి, గాఢాంధకారం, ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం. ఇలాంటి సమయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు ఒక చిన్న కారాగారంలో ఆవిర్భవించాడు జగాలనేలే జగన్నాథుడు శ్రీకృష్ణ భగవాన్.

కృష్ణావతారం ప్రధాన లక్ష్యం సాధు రక్షణ, దుష్ట శిక్షణ, భక్త రక్షణ అనే మూడు ప్రతినలను అవతార లక్ష్యంగా చేసుకున్నారు భగవంతుడు. తాను ఆచరించిన తర్వాతే బోధలు చేశాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనక బలీయమైన కారణం కనిపిస్తుంది. తార్కికతతో కూడిన తాత్వికత ఉంటుంది. గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు.

శ్రద్ధతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం ఉంటుందని, కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అని కూడా తెలియచేస్తున్నాయి పురాణాలు. ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో తన చేష్టలతో నిరూపించాడు పరమాత్ముడు. జరాసంధుడితో 17 సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. శత్రువుని తుదముట్టించేందుకు ఒకడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, విజయానికి పునాదని యుద్ధనీతిని బోధించాడు. నేటి తరానికి సత్యాన్వేషి, యువతరానికి ఓ మార్గదర్శి.

కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఎలా అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తు చేసే సందర్భం కూడా జన్మాష్టమి. మరి ఈరోజు మనం స్వామికి చేసే పూజలు మనకు సంతృప్తిని కలుగజేస్తున్నాయి. మరి స్వామికి సంతృప్తిని కలిగించే అంశాలు మనలో ఉన్నాయా? మనం ఎలా ఉంటే పరమాత్మునికి ఇష్టం? పరమాత్ముడు ఎప్పుడు సంతోషిస్తాడంటే హంగులు ఆర్భాటాలతో కాదు, మనసుతో పూజించినప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, సాటి మనిషి ముఖంలో చిరునవ్వులు పూయించినప్పుడు, మనిషిగా నిజాయితీగా ధర్మంగా బాధ్యతగా ఉన్నప్పుడు, పెద్దలను గౌరవించినప్పుడు, పిల్లల్ని ప్రేమించినప్పుడు, కులమత భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసినప్పుడు స్వామి సంతోషిస్తాడు. ఈ కృష్ణాష్టమి మనందరి జీవితాల్లో సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ఇంతవరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా, రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ ఔర్ లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా నే ఇస్ అవసర్ పర్ దేశవాసియో కో శుభకామనాయే దీ హై. ఇస్కే సాథ్ హీ యే సమాచార్ బులెటిన్ సమాప్త్ హువా.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 12:05 దాటి 13 సెకండ్లు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఎ గ్రాండ్ ఎగ్జిబిషన్.

0: సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే శ్రవంతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం మా శ్రోతలకు. మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ దగ్గర నుండి ఆకాశంలో దూసుకువెళ్లిపోయే ఉపగ్రహం వరకు కూడా మన చుట్టూ కనిపించే ప్రతి ఆధునిక అద్భుతమైన ఇన్నోవేషన్ వెనుక ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి అనుకుంటున్నారా? అదే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. అమ్మో, ది టఫెస్ట్ సబ్జెక్టు బాబో ఈ ఫిజిక్స్ అని అనుకుంటాం కదా. ఆ ఫార్ములాస్ కానీ ఆ ప్రయోగాలు కానీ అస్సలు గుర్తుండవు అని అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే ఇది కూడా ఒక అద్భుతం. మోడర్న్ సొసైటీ 3 విషయాల చుట్టూ తిరుగుతుందండి. ఎనర్జీ, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 కూడా ఫిజిక్స్ తో సంబంధం ఉన్నవే. ఫిజిక్స్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ జరిగాయి, స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్మించే శక్తి ఈ భౌతిక శాస్త్రానిదే. ఇది సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునే లాంగ్వేజ్. ఈ రోజు ఫిజిక్స్ గురించి ఏంటబ్బా ఈ క్లాస్ పీకేస్తోంది అనుకుంటున్నారా? ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక భౌతిక శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు ఆ సైంటిస్ట్, ఇంతకీ ఏం చేశారాయన అనే విషయాల్ని వివరంగా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

పృథ్వీ హరీష్ పాడిన పాట విన్నారు. గీతరచన భరద్వాజ్ గాలి, సంగీతం వివేక్ సాగర్, చిత్రం 35 చిన్న కథ కాదు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వారే దీపక్ ధర్. చిన్న చిన్న ప్రశ్నలతో మొదలైన ఆసక్తి, చిన్న పట్టణం నుండి ప్రారంభమైన ప్రయాణం, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగిన ప్రతిభ. ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోల్ట్జ్మాన్ మెడల్ అనేది స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాలలో

0: ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లుడ్విగ్ బోల్ట్జ్మాన్ గౌరవార్థం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, ఇంకా ప్రతిభావంతమైనటువంటి ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలకు లేదా గణిత శాస్త్రజ్ఞులకు ఈ మెడల్ని ప్రదానం చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రదానం చేసే ఈ ప్రెస్టీజియస్ మెడల్ మన భారతవాసికి రావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయనే దీపక్ ధర్. వీరి గురించిన మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బ్రహ్మోత్సవం చిత్రం కోసం పద్మశ్రీదేవి పాడిన పాట అది. మిక్కీ జేమీర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సాంఖ్యాక భౌతిక శాస్త్రం స్టాటిస్టికల్ మెకానిక్స్ లో తన మార్గదర్శక కృషికి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న దీపక్ ధర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రధానం చేసేటటువంటి ప్రతిష్టాత్మక బోల్ట్జ్మాన్ మెడల్ అనేది భౌతిక శాస్త్రంలోనే ఒక ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ స్థాయిలో ఉండే అణువులు పరమాణువుల ప్రవర్తనను, స్థూల స్థాయిలో కనిపించే ఉష్ణోగ్రత పీడనం శక్తి వంటి వాటిని తెలియజేస్తుంది. అయితే మన భారతీయ శాస్త్రవేత్త దీపక్ ధర్ గారికి ఈ మెడల్ రావడం అనేది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. అంతేకాదు 2026వ సంవత్సరానికి గాను డిరాక్ మెడల్ ని కూడా దీపక్ ధర్ గారికి వచ్చింది. అయితే వీరు అక్టోబర్ 30, 1951న ప్రతాప్గఢ్ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఐఐటి కాన్పూర్ లో పట్టభద్రులై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్టెక్ నుండి పీహెచ్డీ పట్టా పొందారు. వీరికి 1991లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు 2022లో బోల్ట్జ్మాన్ పతకం అందుకుని అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు దీపక్ ధర్ గారు.

అయితే ట్వాస్ ప్రైజ్ ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫిజిక్స్ విభాగంలో ఈ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నటువంటి వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. వీరి గురించిన మరిన్ని విషయాలు, వీరు యువతకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

గోదావరి చిత్రం కోసం గాయత్రి పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:26 దాటి 40 సెకండ్లు. ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతదేశపు ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, థియరిటికల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి తెలుసుకుంటున్నాం. వీరు స్టాటిస్టికల్ ఫిజిక్స్, క్రిటికల్ ఫినామినా అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ క్రైటాలిటీ వంటి అంశాలపై విశేషమైనటువంటి కృషి చేశారు, అనుభవాన్ని సాధించారు. దీనికిగాను వీరికి 2022 ప్రతిష్టాత్మకమైనటువంటి బోల్ట్స్మెన్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈ బోల్ట్స్మెన్ మెడల్ రావడానికి వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే,

0: భూకంపాలు, వర్షపాతం వంటి సహజ ప్రకృతి విపత్తులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి శాండ్ పైల్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందో వీరు వివరించారు. కాబట్టి వీరికి ఆ ప్రైజ్ రావడం జరిగింది. భౌతిక శాస్త్ర సూత్రాలను, స్టాక్ మార్కెట్ విశ్లేషణను, జీవశాస్త్రం, ఇంకా విశ్వం యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఫిజిక్స్ ఎలా అన్వయించవచ్చో దాని ప్రాముఖ్యతను వీరు చెప్తారు. వీరు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, కేవలం వారికి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది, ఇలా చదివితేనే ఉద్యోగం గౌరవం వస్తాయని మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. కానీ పిల్లలకు వాటితో పాటుగా పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ థింగ్స్ ని పరిచయం చేయాలి. ఒక విషయాన్ని, సబ్జెక్ట్ ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగితే, అది కూడా ప్రాక్టికల్ బేసిస్ గా చూస్తే, వారు అది నేర్చుకున్నప్పుడు మరింత ఎక్కువగా విద్యార్థులు గుర్తుంచుకుంటారు అంటారు దీపక్ గారు. వీరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. 2026 కూడా వీరికి అవార్డు రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఆకాశవాణి సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ప్రభుత్వం 31 సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ప్రభుత్వం

0: 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుఝామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన

6వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి

0: తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: గుడ్ లక్ సఖీ చిత్రం నుండి మంగ్లీ దేవి శ్రీప్రసాద్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట అది. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గురుజీ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?

బ్రహ్మాస్త్ర చిత్రం కోసం శ్రీరామచంద్ర జోనితా గాంధీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించారు.

0: తెలుసు కదా చిత్రం కోసం సిద్ధిరాం పాడిన పాటాది కృష్ణకాంత్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పర్యటనలో ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటల్లో కుట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. అనంతరం దౌలతాబాద్ మండలం గోకఫసల్వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్పూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్

0: గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తల సమాపేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
1: రాష్ట్రంలో ప్రతి అమ్మకు తాతకు కాంగ్రెస్ పార్టీ 66,000 రూపాయలు బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు నీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను, 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములాటలో కొట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్ సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసర్ టు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగా రాములోరి దేవాలయాన్ని కనీవిని ఎరగని రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాముల వారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనానుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: తెలంగాణలో కొర్రమీను చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలను కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించడం అయితే జరిగింది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ మరల్ చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని క్లస్టర్ గా నిర్దేశించడం జరిగింది.
0: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికీ ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట అధ్యకుడు, బీజేపీ రాష్ట కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ ముండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.

జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యను వివరించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఉలా, ఉబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లపై నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేయాలని, హైయర్ వెహికల్ ఛార్జీలు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జపాన్లో అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఉద్యోగ అవకాశాలున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కల 25 ఏళ్లలోపు యువత ఈ శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తేజిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫీదిస్తారు. నల్గొండ జిల్లాలో వీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్ కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంటా వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వం సన్నద్దమవుతోందని, కాప్ర చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ఫోన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్టానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం ఇప్పుడు 1:20 దాటి 35 సెకండ్లు. అంటే షో టైం మొదలు పెట్టండి మేడం అన్నట్టే కదా. వెల్కమ్ టు షో టైం. నేను అడిగే ప్రశ్నకు మీకు సరైన సమాధానం తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ అండ్ మీ పేరు, మీ ఊరు. ఎక్కువ పేర్లు రాస్తే చదవడం ఇబ్బంది కాబట్టి సరిగ్గా సమాధానం తెలిసిన వారి పేరు మాత్రమే రాయండి. ఒక మంచి కృష్ణుడి పాట విందాం, ఆ తర్వాత షో టైం మొదలు పెట్టేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నాం. శ్రోతలకు మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. షో టైంలో ముందుగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, కృష్ణుడు ఎన్ని రోజుల్లో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు? పద్దెనిమిది అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఎన్ని రోజులలో బోధించాడు? ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి.

ఎస్ ఈజీగా ప్రశ్న అడిగితే జవాబులు మాత్రం అలా వచ్చేస్తూనే ఉంటాయి. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించినటువంటి శ్రోతల పేర్లు ఉమ్మడి దివాకర్ విమల, నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ కొండ రాజేశం రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పలరాజు పెడానా, సీతాదేవిక, ఎస్ రావు నగర్ గంగారెడ్డి, ఆదిలాబాద్ గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్ గారు, శిరీష కిస్మత్ పూర్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా కెవి రావు ఖైరతాబాద్, దినేష్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, పుట్టపాక మిరియాల తిరుపతయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, హంపాపురం చిరంజీవి, ముసాపేట్ మహబూబ్ నగర్ నరేష్, ధృతి నయని విహాన్, వీరు మర్రిపల్లి దుగ్గుండి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, యలగందుల మార్కండేయ, పంతాడి శ్రీనివాసరావు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, భవానీ వెంకట్ పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా కాకతీయ పాషా వరంగల్ నుంచి, వేముల నర్సింగరావు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించిన వారి పేరు నేదునూరి కళ్యాణ్చారి, బ్రూస్లీ సురారం కాలనీ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు రాయడం మర్చిపోయారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అందరి పేర్లు మేబీ చదవకపోవచ్చు ఎందుకంటే మెసేజెస్ అన్ని ఒకదాని మీద వచ్చేస్తూనే ఉన్నాయి. ధృతి నయని విహాన్ చదివేశాను మీ పేరు, మళ్లీ పంపించొద్దు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆళ్లగడ్డ నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు శివకుమార్ పోతుగంటి నుంచి, ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి, మెదక్ జిల్లా ఎల్లుర్తి నుంచి షేకులు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఒక గంటలో లేదా ఒక రోజులో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడినటువంటి సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కృష్ణ పరమాత్మ కాల ప్రవాహాన్నే స్తంభింపజేశాడట. ఈ విషయం మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. యుద్దం 18 రోజుల పాటు సాగింది, కానీ అర్జునుడికి మాత్రం కాల

మహాన్ని అలా స్తంభింపజేసి భగవద్గీతను ఉపదేశించాడు అని చెప్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? ఒక్కోసారి ఒక సినిమా మనకి ఎంతలా నచ్చేస్తుంది అంటే ఆ సినిమాని మళ్లీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత ఇష్టం. ఎందుకండి? మేఘా సినిమా. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని సినిమాలు బోల్డ్ అన్ని ఉన్నాయి మన తెలుగు సినిమాలో. ఎవర్ గ్రీన్ సినిమాగా మీకు అనిపించే కృష్ణుడి సినిమా ఏది? కృష్ణుడి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి చిత్రం ఏది? మెసేజ్ చేయండి. ఒక మంచి పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత మనోహరమైన రూపం, ఆ కళ్ళు, ఆ మందహాసం చూస్తూ ఉండిపోతాం కదండి. అలాంటి సినిమాలు మీకు నచ్చిన సినిమా ఏదని అడిగాను. దానికి మియాపూర్ భానుగారికైతే మాయాబజార్ బాగా ఇష్టమట, నాగనాథ్ గుప్తా గారికి శ్రీకృష్ణ పాండవీయం ఇష్టమైతే సిహెచ్ విజయ్ కుమార్ గారికి శ్రీకృష్ణ తులాభారం ఇష్టమట, శ్రీకృష్ణ సత్య మొహమ్మద్ జైనిద్ గారికి ఇష్టమైతే కన్నయ్య కిట్టయ్య దస్తగిరి సంధ్య గారికి ఇష్టమట, శ్రీకృష్ణ విజయం మాధవి ఆంజనేయులు గారికి ఇష్టమైతే పెడానా నుండి అప్పలరాజు గారు ఏమంటున్నారో తెలుసా, శ్రీకృష్ణ తులాభారం చాలా బాగుంటుంది అంటున్నారు. కార్తికేయ సినిమా గొర్లకాందొడ్డి శ్రోత ఎల్లప్ప గారికి ఇష్టమైతే చింతా శ్రీనివాస్ గారికి కృష్ణార్జున యుద్ధం, ఆ చిత్రం అంటే బాగా ఇష్టమట. ఇదా సినిమా అనే సినిమా ఉందట, అది పెండ్యాల భాగ్యలక్ష్మి గారికి చాలా ఇష్టమట. పీర్జాది కూడా శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం చోడవరపు సాయి మాన్వితకు, యశోదాకృష్ణ ప్రేమ్నాథ్ కళావతి గారికి, శ్రీపతి బాబు గారికి అయితే శ్రీకృష్ణ అవతారమే నాకు ఇష్టమైన సినిమా అంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు మాయాబజార్ చిత్రం అంటే మాకు బాగా ఇష్టం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి గోపాల గోపాల సినిమా అంటే మాకు చాలా ఇష్టం అంటూ రంజిత్ సంధ్య అంటున్నారు. ఇంకా చాలా మంది ఇష్టమైన సినిమాలు పంపించారు. దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు మిర్యాల తిరుమలయ్య ఆండల్ గారు పుట్టపాక శ్రోతలు. ఇంకా భవానీ వెంకట్ మాస్టర్ మిథున్లకైతే కృష్ణార్జునులు అనే సినిమా ఇష్టం అంట. ఓకే, మీ అందరికీ ఇష్టమైన సినిమాలు చాలా మంది పంపించేశారు. మీ అందరికీ కృష్ణుడంటే బాగా ఇష్టం అని అర్థమవుతుంది. మరొక ప్రశ్న అడగనా షో టైంలో, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేమిటి? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి పంపించేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు చదువుతాను.

గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిని పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ప్రశ్నకు సరైన సమాధానం, ప్రశ్న ఏంటో తెలుసు కదా? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేంటి అని అడిగాను. దానికి సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరా సునీత, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, బాలకృష్ణ నర్సంపేట నుంచి మేడిగా శిరీష, ఇంకా అప్పలరాజు పెడానా నుంచి మాధవి ఆంజనేయులు గారు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి గజ్వేల్ షేర్ల వెంకటేష్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, బుదాన్ కోచంపల్లి ఎలగందుల మార్కంటేయ, మొహమ్మద్ జైనుద్దీన్, సులోచన కరీంనగర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, ఇంకా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి, మోరిపలం పంతాడి శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుంచి ఎల్లప్ప గొర్లకాందొడ్డి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, ఇంకా రంజిత్ సంధ్య, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి పి నాగభూషణ్ రావు గారు, నాగపూర్ నుంచి వెంకటేష్ నందిపేట నుంచి పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి మిరియాల తిరుమలయ్య, భవానీ వెంకట్, ఇంకా కానాజనగర్ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, ఎస్కే జాని బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరి పేరైనా మిస్ అయితే జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కవచ్. కవచ్ అనే రైలు రక్షణ వ్యవస్థ, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ఇటీవల భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచింది. ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరొక ప్రశ్న సిద్ధంగా ఉంది. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్, మరి కొంతమంది పేర్లు మిస్ అయ్యాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పండుగ పూట ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి అనేసి వాళ్ళ పేర్లు చదువుతున్నాను. పొన్నల గణేష్, ధృతి, నయని, విహాన్, వీళ్ళు ఈరోజు హాలిడే కాబట్టి ప్రోగ్రాం వింటూ మేము ఆన్సర్ పంపించాం, మమ్మల్ని మిస్ చేసేశారండి అంటున్నారు. ఎస్, హ్యాపీ కదా. మరిపల్లి గ్రామం శ్రోతలు వీళ్ళందరూ, వరంగల్ జిల్లా. ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా శ్రోతలు దస్తగిరి సంధ్య, ఇంకా నెమ్మాని గ్రామం శ్రోతలు పున్నా వెంకటేశం, హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు. దుగ్గొండి నుండి సురేష్, ఇంకా నేరెడ్మెట్ ఆర్మూర్ శ్రోత మేడిగా శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, హ్యాపీ. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పాండురంగ మహత్యం చిత్రంలో

కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ప్రశ్న మరొకసారి. 1957లో విడుదలైనటువంటి పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ఆన్సర్ 04023240852 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఇప్పుడు ఒక పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేరు చదువుతాను.

ఎస్ మరి, రైట్ ఆన్సర్ చాలా మందికి తెలుసు కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనన్ని పేర్లు మాత్రం చదువుతాను, కోపగించుకోకండి. పండుగ పూట వరంగల్ నుంచి ఉమా, ఇంకా బంజారా హిల్స్ నుంచి ఎస్కే జానీ, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ పిలి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ కాటేదాన్, పాలెంపోలయ్య, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కానజీగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మౌనికా బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బుజ్జి హుడా కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తే, ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్, అండ్ సుధాకర్ ఉమా గిర్రమాజీపేట వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు

0: శశికాంత్, హరిణి వీళ్ళు అమీర్పేట్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జ్యోతి, కమల్ మీ ఊరి పేరు రాయలేదమ్మా. నా పేరు చదవలేదు అంటున్నారు కానీ ఊరి పేరు పంపించండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా. పాండురంగ మహత్యం చిత్రంలో శ్రీకృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక విజయ నిర్మల గారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరందరూ కూడా షో టైంలో పాల్గొనడం, చక్కగా సమాధానాలు పంపించడం, చక్కగా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాలన్నీ తినేసి ఈరోజు కృష్ణాష్టమి పండుగను మరింత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోండి. కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మా శ్రోతలందరికీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2 గంటలు. ఇప్పుడు వార్తలు వింటారు.
1: Noon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Country gets first sub-geosynchronized earth observation satellite. Prime Minister Narendra Modi says successful launch reflects growing capabilities of India's space sector. BRICS Chief Justices Forum begins in New Delhi to deliberate upon contemporary issues concerning justice delivery and dispute resolution. Center to make available DNA profiling services for first degree relatives of missing persons in Nepal. Death toll due to devastating floods rises to 1,282. Festival of Janmashtami being celebrated across the country. IMD predicts heavy to very heavy rainfall over Madhya Pradesh till tomorrow. And in China Open Badminton, Indian duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Danish pair in quarterfinals this evening. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV F-17 carrying EOS-05, India's first ever imaging satellite, from geosynchronous orbit. In a social media post, Mr. Modi called the successful launch a reflection of the excellence, innovation and growing capabilities that define India's space sector. He also termed it an outstanding achievement by ISRO and a proud moment for the nation. The Indian Space Research Organization successfully launched the EOS-05 Earth Observation Satellite aboard the GSLV F-17 rocket from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh early this morning. ISRO Chairman V. Narayanan said the mission will further strengthen India's Earth observation capabilities and improve the delivery of Earth observation services.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 2:15 దాటి 40 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాధా గోపాలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట అది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. శక్తిశీలి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనము ఎందరో మహిళా మూర్తుల గురించి తెలుసుకుంటుంటాం. వారు చేసినటువంటి పనుల్ని, వాటిని అప్రిషియేట్ చేస్తూ వారు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎక్కడ మొదలు పెట్టాం, ఏ ఏ కష్టాలు సహించాం, వెళ్లే దారి పూలదారా లేక ముళ్లదారా, ఇవన్నీ ఎవ్వరూ చూడరు. వాళ్ళకందరికీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే కావాలి. అందుకే అంటారు కదా, ఎక్కడ ఎలా మొదలు పెట్టామని కాదు, ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ముఖ్యమని. ఈ మాటలన్నిటికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక మహిళా మూర్తి గురించి తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. జీవితంలో సవాళ్లు రావడం సహజం, కానీ ఆ సవాళ్లను చూసి వెనక్కి తగ్గకుండా ఎస్ నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు సాగే ఆ ధైర్యం గల గుండె సాధించిన విజయం స్ఫూర్తినిచ్చే ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మీరు వింటున్నారు శక్తిశీలి, నేను మీ ఆచీ శ్రవంతి. విజయం అనేది కనిపిస్తుంది ఓన్లీ స్టేజ్ల మీద, కానీ ఆ విజయానికి పునాది పడేది మాత్రం కనిపించని కష్టాల్లోనే. మనలో చాలా మంది అనుకుంటాం విజయాన్ని చూసి వాళ్ళకి అదృష్టం కలిసొచ్చింది అంటారు, కానీ ఆ విజయానికి ముందు ఆ వ్యక్తి పడిన కష్టం ఎంత విలువైందో, ఎన్ని తిరస్కారాలని ఎదుర్కొనుంటారు, ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడుపుంటారు, ఎన్నిసార్లు ఓడిపోయింటారు, మళ్లీ తిరిగి లేచుంటారు, అది మనకు కనిపించదు. కానీ అలాంటి కష్టాల్ని ఎదుర్కొని జీవితాన్ని మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేసేలా ఎదిగినటువంటి ఒక మహిళ కథ ఇది. అయితే ఈ సమాజానికి మాత్రం ఈరోజు అవసరమైంది కేవలం విజయవంతమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, స్ఫూర్తినిచ్చే విజయవంతమైనటువంటి వ్యక్తులు. తాము ఎదుర్కొన్న కష్టాలని మెట్లుగా మార్చుకుని తరువాతి తరానికి ఆ మెట్లను అందించే వ్యక్తులు. వారి అనుభవాల్ని తెలుసుకుంటూ మనం కూడా వారిని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇవాళ శక్తిశీలు కూడా అలాంటి మహిళ ప్రయాణమే తెలుసుకుంటున్నాం. సమాజంలో నేరాలు, ఘోరాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తూ ఉంటారు. మరి జైలు పాలైనటువంటి నేరస్తులు

వారి జీవితం అంతేనా? కారణం ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు నేరం చేస్తున్నారు, ఇదంతా ఏమైనా అయ్యుండొచ్చు. కానీ ప్రతి ఖైదీకి మాత్రం ఒక కథ తప్పకుండా ఉంటుంది. ఆ కథ రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆ పుస్తకం నుండి నేర్చుకునేవి కొన్ని, తిరిగి ఆ తప్పుల్ని చేయకూడదని తెలుసుకునేవి కొన్ని. మరి ఆ కథల్ని తెలుసుకునేది ఎవరు? వారి కథ మనకెందుకు అని అనుకుంటాం. మరి అంత ఓపిగ్గా ఒక ఖైదీ కథను తెలుసుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది నిజంగా సవాలుతో కూడుకున్న పని. చాలా ఓపిక ఉండాల్సిందే. మరి ఆ పనిని ఎంతో ఓర్పుగా, ఎంతో ఇష్టంగా గత కొంతకాలంగా చేస్తూ ప్రభుత్వాల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నటువంటి మహిళే బీనా చింతలపూడి గారు. వీరి జీవిత ప్రయాణం, సాధించిన విజయాలను తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వీణా చింతలపూడి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఈవిడ ఒక ప్రొఫెసర్, ఒక ప్రముఖ సైకాలజిస్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్. ఈవిడ వీణా గారు జైలు ఖైదీల మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి, ఇంకా వారి పునరావాసం కోసం చేసినటువంటి కృషికి దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు లభించింది. ముందు వీరు ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వీరు ఇస్రోలో పనిచేసే బృందాల పనితీరు గురించి, వారి బిహేవియర్ ప్యాటర్న్స్ గురించి విశ్లేషించే బాధ్యతాయుతమైన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డైరెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు వీణా చింతలపూడి గారు ఖైదీల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఉన్నతి అనే ఒక బిహేవియరల్ సైకాలజీ ప్రోగ్రాం ని రూపొందించడం జరిగింది. ఉన్నతి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం సక్సెస్ సాధించిన తర్వాత వీరు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో సహా దాదాపు 11 జైళ్లలో వేలాది మంది నేరస్తుల మనస్తత్వంలో మార్పును తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మనస్తత్వంలో మార్పు తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయేదాకా పోదు అంటారు కదా. కానీ వీణా చింతలపూడి గారు ఎంత ఓపిక గల మనిషి అంటే, వారి కథ తెలుసుకుని ఏ సందర్భంలో వాళ్లు ఆ పని చేయాల్సి వచ్చింది, ఆ నేరానికి పాల్పడవలసి వచ్చింది అని తెలుసుకుని దాన్ని సోదాహరణంగా, దాని గురించి మరింత వివరంగా తెలుసుకుని దానికి తగ్గ నిర్ణయాల్ని వారికి డైరెక్ట్ గా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ల బిహేవియర్ లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఉన్నతి అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరికి ఒక 11 జైళ్లలో ఉన్నటువంటి వేలాది మంది నేరస్తుల్ని వీరి సైకాలజీ ప్రోగ్రామ్స్ లో అటెండ్ చేయడం, వారి మనస్తత్వాన్ని వీరు అర్థం చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాల్ని వాళ్లతో పంచుకోవడం అలా చేస్తూ వచ్చారు. సాధారణంగా ఒక నేరస్తుడు నేరం చేసి జైలుకెళ్లిన తర్వాత తిరిగి రిలీజ్ అయిన తర్వాత మళ్లీ అవే నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇలా జరిగే ఛాన్సెస్ 80% ఉంటుంది. కానీ వీణా చింతలపూడి గారు తన ఉన్నతి కార్యక్రమం ద్వారా ఈ నేరాల సంఖ్యను కంప్లీట్ గా, దాదాపుగా 1% తగ్గించారట. ఆమె చేసినటువంటి అసాధారణ సామాజిక సేవకు, నేరస్తుల సంస్కరణలకు గుర్తింపుగా 2017లో ప్రెస్టీజియస్ అశోక్ ఫెలోషిప్ ని వారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం వీణా చింతలపూడి గారి గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన రామనన్ పాడిన పాట అది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 2:51 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జీ శ్రవంతి. రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపూడి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఖైదీల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి వారెంతగానో కృషి చేశారు. ఉన్నతి ప్రోగ్రాం ఖైదీలలో ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి, ఇంకా వారు మళ్లీ ఆ నేరాల వైపు వెళ్లకుండా నిరోధించడానికి ఉన్నతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు బీనా గారు. ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అయితే ఏంటి బీనా గారి కాన్సెప్ట్? ఇంత టఫ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఖైదీలంటే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. అయినప్పటికీ వారి దగ్గరికి చేరుకోవడమే కష్టం. మరి దగ్గరికెళ్లి వారితో మాట్లాడి వారికి తన మీద నమ్మకాన్ని కుదుర్చుకుని వారి కథను తెలుసుకోవడం అంటే అమ్మో చాలా ఓపికండాలి. కాని వీరెలా చేస్తున్నారు అంటే వీరంటారు 5R కాన్సెప్ట్ ద్వారా. 5R కాన్సెప్ట్ అంటే రీజనింగ్, రిఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్. రీజనింగ్, రీఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్ అంటారు వారి చిట్కా. ఖైదీల మనసులు మార్చడానికి వారు నేర్చుకున్నటువంటి ఒక పద్ధతి. మరి ఈ 5R ప్రభావం ఎలా ఉందో తెలుసా? తన ప్రయాణంలో సుమారు 15,000 మంది ఖైదీల జీవితాలను ప్రభావితం చేసింది ఈ 5R. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అనేక మంది ఖైదీలు ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే అంబాసిడర్లుగా కూడా మారిపోయారంట. నిజంగా సమాజం ఒక ఖైదీని ఎలా చూస్తుంది? ఒక నేరం చేసిన వాణ్ణి ఎప్పటికీ నేరస్తుగానే చూస్తుంది. వాడెప్పటికీ నేరస్తుడే అన్నట్టుగా వీళ్లు బిహేవ్ చేస్తారు. కానీ ఇలా వ్యక్తుల్ని విమర్శించడం కంటే కూడా వారిలోని మంచిని గుర్తించి అప్రిషియేట్ చేయడం వల్ల ఎంతటి వారైనా మారతారని ఆమె ఒక్క నుంచి మరీ చెప్తున్నారు. మనుషుల్ని ఇలా లేబుల్ చేయకుండా వారికి సరైన అవకాశం, సరైన గౌరవాన్ని ఇస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని బీనా చింతలపూడి గారు మనకు తాను చేసిన ఈ గొప్ప పని వల్ల చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి శక్తిశీలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటారు. ముందుగా 10th క్లాస్ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం మిక్కీ జెమేయర్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట 100% లవ్. ఈ చిత్రం కోసం టిప్పు పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ఆర్య చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట వాసు చిత్రం కోసం దేవన్ పాడిన పాట, గీత రచన పోతల రవి, సంగీతం హరీష్ జయరాజ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట వాన చిత్రం కోసం కార్తీక్ పడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట వర్షం చిత్రం కోసం ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ప్రియమైన నీకు చిత్రం కోసం. చిత్ర పాడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం శివకుమార్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట ప్రేమికుల రోజు చిత్రం కోసం శ్రీకుమార్ శ్రీనివాస్ పాడిన పాట. గీత రచన ఎం రత్నం, సంగీతం యా రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి

0: తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తుండడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్టమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్ని ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ది మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్ గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
1: అన్ని కంట్రీలలో కూడా 20 మంది కోచ్లను ఇస్తున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీం తీసుకొచ్చి మన ఇండియాలో ఆడిపిస్తారు. కబడ్డీ స్ట్రాంగ్ కావాలంటే పని అంతేనంత వరకు మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ పెడతాం.
0: తెలంగాణలో శాంతి భద్రత

మతాలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్స్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యకుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఓకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌటాలలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్టాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరువి కృష్ణస్వామి ముదిరా జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలు, ముందుగా ఆకాశవాణి ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పసికె ఎల్లయ్య బృందం వారి శివకుమార ఒగ్గు కథ వింటారు.

అనంతరం 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై ఎల్నివో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు జాగ్రత్తలు, నడికుడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామ రైతు కె మల్లేశం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ముందుగా రేపు ఉదయం 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయతరంగిణి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ వలసపేడి గారి ప్రసంగం వింటారు. అనంతరం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 చిత్రసీమ, 10:00 వివిధ్ భారతి ప్రసారాలు. ఇక 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ్ భారతి ప్రసారాలు. ఇక సాయంత్రం కార్యక్రమంలో రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
8: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
9: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
8: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
9: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
8: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
9: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
8: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.
10: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పసికే ఎల్లయ్య బృందం వారి శివకుమార ఒగ్గు కథ వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా

0: పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ARO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పసికే ఎల్లయ్య బృందం వారి శివకుమార ఒగ్గు కథ.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శివకుమార ఒగ్గు కథ వింటారు. కథకులు పసికే ఎల్లయ్య బృందం.

0: வாங்கிட்டு பரிசா ஓகே அம்மா
1: அடுவாங்கனே சிவகுமார சாமி கதை చెప్తున్నామమ్మా రానన్నాడు శివకుమార స్వామికి వరం ఇవ్వనన్నాడు అడవని శివకుమార స్వామి కొయ్యలతో ఓనన్నాడమ్మో కొయ్య వాళ్ళు ఎడుగురు ముండాలు బంగారు.

0: వచ్చా, నీకేం కావాలి? కోరుకో బిడ్డరా, నీకేం కావాలి బిడ్డ? నాకు దండానికి దండం పెడితే మార్చేవాటి, నీకేం కావాలి కోరుక బిడ్డ? అన్నాడు ఎవరు? శివకుమార స్వామి వెంకమయ్య కోరిక అంట కోరెవరవి నాకన్నాడు. ఈ భుజాలకు ఏమిటి అన్నప్పుడే భుజాలకు భుజ గిట్టాలు
1: అంటే నాకిస్తే మంచిగుంటది కదా.
0: అటువంటి భక్తులు అడిగారు నేను ఇయ్యకపోయి జంగమే అంటాడేనా తీసాను.

0: ఇస్తున్నారు.
1: అయ్యంటవా చేతులున్నది ఏంటి నాకు ఏమంటవా బిడ్డ శివకుమార స్వామి, చేతులున్నది వజ్రవాయుధం బిడ్డ.

అయ్యో వచ్చిన వాయిదం సామాన్య వాయిదం కాదు బిడ్డ, వచ్చిన పట్టుకొని సత్యమే తాతాజంగా ముడుచుడు దింపి కొడితే దీనికి వెళ్ళేసి మాట్లాడదు బిడ్డ. ఆరే గంగ తాతాజంగా ముడుచుడు దింపి గంగ ఎక్కడికి గంగ అక్కడ ఆగిపోతుంది.

బతికి ఓ బిడ్డ ఎవరు గంట కట్టి మజా మాయమైపోయిన సంగమయ్యో శివకుమార్ స్వామి ఏమంటాడు ఓ సంగమయ్యా సహజ దేవుడే శివుడు వచ్చేవనా భక్తి విశ్వాసం చెప్పి తండ్రి శివుడు అవన్నీ నీ పట్టిన పాద మొదల పోయినయ్యో సరే అనుకున్నాడు శివకుమార్ స్వామి కుప్పవారి కుర్చీలకు వారి

0: పెద్ద పుల్లలను ఓశారు, పాలు లేచినారు, ఎనిమిది పోగులేసినప్పుడు శివకుమార స్వామి గెలిచినారు. అమ్మో బిడ్డ, ఈ పెద్ద పుల్ల రెండు పెద్ద పుల్ల తప్పిన ఒకటి, ఈ రెండు పెద్ద పుల్ల ఎనిమిది బాగా లేచిన బిడ్డ. మాకు ఏడుగురికి మంచి కుప్ప, నీకు ఒకటి బిడ్డ,
1: నాకొకటి.
0: అటువంటి బిడ్డ చెప్పినా శివకుమార స్వామి, అయ్యో మాకు తన్నప్పుడు వాళ్ళు వేసుకున్నారమ్మో. శివకుమార స్వామి ఇప్పుడు మన తల్లి దగ్గర పోతాడు.

కుక్కల్లో కూడా పట్టం దాని పేరు తనల కూడా తనల కొడ దారిలో ధర్మరాజు మీ తాత. మీ తాత పరం వైపు పరంబాయిలు మమ్మల్ని అడగనేవి బరంబాయిలు ఆర్థిస్తామంటే మమ్మల్ని అడగనేవి బరంబాయి పట్టిదామని సంపదం అంటే మాకు నీళ్ళు పడితే అన్నప్పుడే మీ నాయనమ్మ సత్యవద్యవి మమ్మల్ని బయటికి పంపింది కొడుకో.

మాయసంతులు మైబాగి నీళ్ళ పోయింది కాబట్టి అక్కడేమరం పోదాం మా కన్న తండ్రి తీసుకుంటా ఉన్నాడే. తల్లి గురమే తల్లి ఎక్కిన పిల్ల గురమే కొడుకు ఎక్కినాడు.

రాశివసమరసాను. మీ తండ్రి ఇదే బాయిలో పోయిన బిడ్డ, ఈ తండ్రి శాదలు, ఈ తండ్రి చెప్పులు అన్నప్పుడు అమ్మా నువ్వు ఇక్కడనే ఉండు అన్నాడు శంకరించిన వజ్రవాదం.

0: తండ్రి కలపడాడు బిడ్డ.
1: కలవలే
0: కలవటం అమ్మ మన తండ్రి ఇక్కడ చనిపోతున్నా ఇక్కడ ఈ బాయిలే ఉన్నాడు అన్ని బాయిలు అవి ఈ బాయిలే ఉన్నాడు అమ్మా చనిపోతాం దగ్గర పోయి చనిపోతాను తిత్తనాన్ని పెద్దమ్మల దగ్గర పోతా అన్నాడు. నువ్వు ఇక్కడనే ఉండి బాయికడే ఉండమ్మా చెప్పినాడు శివకుమారస్వామి. బిడ్డలే ఇక్కడనే ఉంటాడు శివకుమారస్వామి తను చెప్పినప్పుడే శివకుమారస్వామి చేతులను వజ్రవాయుధం పెట్టాడు చుట్టూ గీతలు పెట్టినాడు తాతా సంగమని వజ్రవాయుధం పట్టుకున్నాడే హనుమని సంగమని చెప్పినట్టు వజ్రవాయుధం పట్టుకున్నాడు శివకుమారస్వామి కమలా దగ్గరి.

0: పోదారా సెన్స్ పొందనాయకు అదే బాయినోడు కాబట్టి నేను సెన్స్ పెద్ద పొందనాయకుని తీస్తా, మీరు రారమ్మా నమ్మడి.
1: మేము రావాలా? సరే మేము అన్నాడు వండి కనుక ఈనాడు ఏమొస్తారయ్యా
0: రాలంటావా? ఉన్నప్పుడు శివకుమార్ స్వామి ఒక మనసును వచ్చినాడు, మై బాయిలో ఉన్న రాక్షసుడు ఏమంటే ఉండదు, శివకుమార్ స్వామి రాకడ చూసినాడు. అటువంటి రక్త కుమార స్వామి రీతి చేతుల గంట గుడ్డల చేతుల శివజాల చేతుల

మోసం చేయాలనుకున్నాడు. అడవడి గిరియ దగ్గరికి రక్త కుమార స్వామి ఏ రీతికి వచ్చినాడు. గిరియా గిరి అంటాడమ్మో అన్నప్పుడు గిరియావతి అడిగి చూసినప్పుడే ఓ నాదా ఓ ప్రాణేశ్వరా

0: అరకు పేరు శివకుమారస్వామి. ఈ కొడుకు వెళ్ళిపోయిన గీతలు నాదో ప్రాణేశ్వరాయ్ అయ్యా.
1: కొడుకు ఎక్కడ కొడుకు? నేను లేని కొడుకు నువ్వెట్లాగానావమ్మా?
0: అటువంటి నీళ్ళకు పోయిన నాదా, నువ్వు నీళ్ళకు పోయినప్పుడు ఏడు నెలలు గడపోదు నేను. ఇవాళ మన కొడుకు పడి మనం కష్టం.

0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పసికె ఎల్లయ్య బృందం వారి శివకుమార ఒగ్గు కథ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి, ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 నవంబర్. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు.

0: ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోనులో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 15 ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్లు, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచులర్స్ డిగ్రీ, సిఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య, స్కేల్ 2 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య, స్కేల్ 3 ఆఫీసర్ ఉద్యోగానికి 21 నుండి 40 ఏళ్ల మధ్య, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్ ని అనుసరించి ప్రిలిమ్స్, రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 29, 2026.
1: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంల సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా మథురా బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూ

0: పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలు అందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాతా సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాస్యూటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల 67 లక్షల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19 కోట్ల 24 లక్షల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15 కోట్ల 45 లక్షల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సును 60

నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవి విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్టలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. డెన్మార్క్ కు చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు, జాగ్రత్తలు, ఈ అంశం గురించి నడికుడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన దీని ప్రభావం ఉన్నప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి? నీటి మరియు నేల సంరక్షణ పద్ధతులు ఏ విధంగా పాటించాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే సాగు చేసినటువంటి వరి కాని పత్తి కాని ఈ పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి పంటలు ఏంటి? ఈ మాసంలో ఇంకా ఎటువంటి పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది? వ్యవసాయ శాఖ తరపున ఎటువంటి చర్యలు గాని, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు గాని, ఎటువంటి జాగ్రత్తలు గాని తీసుకుంటున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ధర్మారం క్లస్టర్ లో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నటువంటి జే భాస్కర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం
1: సార్. చెప్పండి, ఈ ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఏంటంటారు సార్?
2: ఈ ఎల్నినో అనేది మనం సాధారణ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక వాతావరణ అసాధారణ స్థితి. ఇది మనము విపులంగా చర్చించినట్లయితే పసిఫిక్ మహాసముద్ర జిల్లాల ఉపరితల ఉష్ణోగ్రతలు, తూర్పు భూమధ్య రేఖ ప్రాంతంలోని జిల్లాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కన్నా అధికంగా పెరగడాన్నే మనము ఎల్నినోగా గుర్తించవచ్చు. దీని వలన గాలులు వీచే దిశ, మేఘాల వేర్పాటు, వాయుపీడనం అనేవి ప్రభావితం అవుతాయి. దీని వలన ఈ ఎల్నినో వలన వర్షపాతం తగ్గడం లేదా వర్షపాత విస్తరణ అంటే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ అనేది సరిగ్గా లేకపోవడం అనేది మనం చూడడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు?
2: మనకు ఈ ఎల్నినో అనేది వ్యవసాయ రంగంలో వర్షాధార వ్యవసాయం ఎక్కడైతే ఉందో అక్కడ అధికంగా ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నది. దీని వలన ఋతుపవనాల ఆగమనం, అలాగే ఋతుపవనాల ఉపసంహరణ, అలాగే వర్షానికి మధ్య విడిది అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీని వలన మనకు సామాన్యంగా మనం గుర్తించే వానాకాలం పంట జూన్ నుంచి ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనము నైరుతి ఋతుపవన కాలంగా గుర్తిస్తామో అది కొంతమేరకు సాధారణంగా ఉండకపోవచ్చు. దీని వలన మనకు ఋతుపవనాల ఆగమనం అనేది ఆలస్యం కావడం వలన విత్తుకునే సమయము మారడం, లేదా విత్తుకున్న తర్వాత వర్షాలు గనక సరిగా లేనట్లయితే మొలక విత్తిన తర్వాత పొడి వాతావరణం ఎక్కువ ఉండడం వలన మొలక శాతం అలాగే మొక్క స్థాపన అనేది దెబ్బతినే అవకాశం ఉన్నది.
1: మరి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ విధంగా ఉన్నప్పుడు రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటలు అనేటువంటిది వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీరు తదేకంగా చెప్తున్నటువంటి మాట. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల విధానం అంటే ఏంటంటారు?
2: సాధారణంగా మనము ఎప్పుడు సాగు చేసే ప్రధాన పంటలైన వరి, మొక్క, పత్తి వంటి సాగు జోలికి ఎల్నినో ప్రభావ దృష్ట్యా వెళ్లొద్దని మన వ్యవసాయ శాఖ తరపున మొదటి నుంచి చెప్పడం జరిగింది. మరి ఏం పంటలు సాగు చేసుకో ఇవి వేయకుండా అన్నప్పుడు మనకు తక్కువ నీటితో సాగు చేసే లేదా ఆలస్యమైన వర్షాలు వచ్చినప్పుడు సాగు చేసే లేదా ఎండను తట్టుకునే పంటలు, కొన్ని బెట్ట బస్సులను తట్టుకునే పంటలైనటువంటి పప్పు ధాన్యాలకు సంబంధించిన కంది, పెసర, మినుము లేదా మన మిల్లెట్స్ కు సంబంధించి రాగి, జొన్న, సజ్జ లేదా నూనె గింజల జాతికి చెందిన పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు లాంటి పంటలను పండించి రైతులు ఈ అసాధారణ పరిస్థితుల నుంచి బయట పడేయాలనే ఉద్దేశంతో అనుకూలమైన పంటలను గుర్తించడాన్ని మనం ప్రత్యామ్నాయ పంటల విధానం అని అంటాం.
1: మరి ఈ విధంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటే ముఖ్యంగా మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందులో ముఖ్యంగా నీటి మరియు నేల సంరక్షణ పద్ధతులు ఏ విధంగా ఉంటే మంచిదంటారు?
2: నేల తేమను కాపాడుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అతి ముఖ్యమైన చర్య. దీనిని మనము మల్చింగ్ చేయడం అంటే మన ఏదైతే భూమి ఉన్నదో దానిపైన పాలిథిన్ కవర్ లాంటి కప్పడం ద్వారా భూమిలోని తేమ శాతాన్ని కోల్పోయే ప్రభావాన్ని తగ్గించవచ్చు. అలా కాకుండా కిందటి పంట అవశేషాలను మనము సముచితంగా వాడినట్లయితే నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించిన వాళ్ళం అవుతాము. అలాగే కలుపు నియంత్రణ, ఈ కలుపు నియంత్రణ అనేది మనకు పంట సాగు కాలంలో పంటతో మనకు అందుబాటులో ఉన్న అతి తక్కువ నీటి నీటిని వినియోగించుకోవడంలో మన పంటతో కలుపుతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున మన కలుపు నియంత్రణ చేయడం ద్వారా కూడా మనం నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టిన వాళ్ళం అవుతాము. అలాగే మన అధునాతన నీటి పద్ధతులైన స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనము మనకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ పద్ధతుల ద్వారా కొన్ని పంటల్లో అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. అలాగే మనము ఇలాంటి పరిస్థితుల్లో మన పంట పొలాల్లో నీటి సంరక్షణ కుంటలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తవ్వుకున్నట్లయితే మనకొచ్చే కొంత వర్షానైనా మనము మన పంట పొలాల్లో నిలుపుదల చేసుకుని తర్వాత అవసరాలకు వాడుకోవచ్చు.
1: మరి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పటికే సాగు చేసినటువంటి పంటలలో మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వరి, పత్తి పంటల్లో వేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ పంటలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకు అధిక దిగుబడి సాధించేటువంటి ఆస్కారం ఉంటుందంటారు?
2: మనము వానాకాలం సీజన్ ప్రారంభం నుంచే రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని తప్పని పరిస్థితుల్లో కొందరు రైతులు వరి మరియు పత్తి సాగు చేయడం జరిగింది.

0: అయితే ఇప్పుడు కురుస్తున్న సాధారణ వర్షపాతం ఉంది, మనకు సీజన్ కూడా సాధారణంగానే ఉంది అని భావించకుండా మనకి దీని యొక్క ఎలినియో ప్రభావం అనేది మనకు ఆగస్టు మాసం కంటే భారత వాతావరణ శాఖ వారు చెప్పిన దాని ప్రకారము ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మనకు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలలో అధికంగా కనిపించే సూచనలు ఉన్నాయి. కావున ఎవరైతే ఇప్పటికి మనకు వరి సాగు చేశారో ఈ వరి సాగులో మనకు ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి నీటి ఎద్దడి పరిస్థితులను లేదా తక్కువ నీటితో సాగు చేసుకునే విధానం నీటి యాజమాన్య పద్ధతి ద్వారా మనకు ఒక తడి పొడి అనే వరి రకం అనే పద్ధతిని మనం ప్రవేశపెట్టడం జరిగింది. రైతులు అనుకున్నట్లు వరి అనేది ఎప్పుడూ నీళ్లలో ఉండాల్సిన పంట కాదు. ఆ వరి అనేది నీటిని ఇష్టపడే పంట కాని నీటిలో పెరిగే పంట కాదు. అయితే ఇక్కడ రైతులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు వరి పంటలో ఎప్పటికీ నీరు పెట్టాల్సిన అవసరం లేదు. మనము నారుమడి నుంచి నాటుకున్న తర్వాత మొదట 10 నుంచి 15 రోజులు మాత్రము ఈ తడి పొడి విధానాన్ని మనం అవలంబించకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతం ఈ సమయంలోనే మనకు వరి మొలక అనేది ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు, నార్మల్ గా మనము దాని నుంచి కోలుకొని అది పెరగడానికి సహాయపడుతుంది. ఈ 15 రోజుల కాలం తర్వాత మాత్రం తడి పొడి విధానాన్ని మనము అవలంబించవచ్చు. ఈ విధానంలో మనం ఎలా పాటిస్తామంటే ఒకసారి పొలానికి నీరు పెట్టిన తర్వాత అది ఇంకిపోయేంత వరకు మనం నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అది మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా నీరు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మనము వెంటిక వాసి పగుళ్లు, ఈ వెంటిక వాసి పగుళ్లు గుర్తించినట్లయితే మనము గుర్తించడం అంటే ఎక్కువ నెరలు వాయక ముందే మనము వాటిని నీటి పెట్టడం ద్వారా మనం కాపాడుకోవచ్చు. ఈ రైతు దీన్ని గుర్తించడం కోసం సాధారణంగా రైతు మనకు ఒక కేసింగ్ పైప్ ని ఒక మూలన చిన్న రంధ్రాలు చేసి మనం పొలంలో పాతుకున్నట్లయితే వారి యొక్క నీల పై భాగంలో నీటిని గుర్తించినప్పటికీ అడుగు భాగంలో మనం నీరు ఉన్నదా లేదనేది దీన్ని చూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే రైతు దీనిలో తేమ శాతం తగ్గిందని గుర్తిస్తాడో అప్పుడు మనము ఆ నీరును పెట్టడం ద్వారా మనము కొంతవరకు ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.
1: మరి ఆగస్టు మాసంలో ఇప్పటికే కొంత మేరకు సాగు అనేటువంటిది చేయడం జరిగింది, కొంతమేరకు ఇంకా సాగు చేయనటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి ఈ ఆగస్టు మాసం అనేటువంటిది ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుందంటారు?
0: ఇప్పటికే సాగులో చాలా ముందుకు వెళ్లిపోవడం జరిగింది ఆగస్టు మాసం రావడం ద్వారా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కొంతమేర ఆగస్టు 15 వరకు నార్మల్ గా మనం జూన్ నుంచి జూలై 15 వరకు కంది సాగు చేయడం జరుగుతుంది సాధారణ అంతరంతో, లేదా మనం ఆగస్టు 15 వరకు తగ్గింపు అంతరంతో మనము కందిని సాగు చేసుకోవచ్చు. అలాగే మన అతి తక్కువ నీటితో సాగు చేసుకోగలిగిన రాగిని కూడా మనము ఇట్టి పరిస్థితుల్లో మనము ఎంచుకోవచ్చు. లేదా మన ఆముదం పంట మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కన వర్షాధారంగా పెరిగే ఈ పంటను మన రైతులు ఎంతో కొంత మన వరకైతే నిర్లక్ష్యం చేయడం గుర్తించడం జరిగింది. ఈ పంటను తీసుకోవడం ద్వారా కూడా మనము ఈ పంటకు కోతుల వేడ గాని లేకుంటే నీటి ఎడ్డది పరిస్థితులు గాని తట్టుకోగలదు. కావున ఈ పంటను సాగు చేసి కూడా రైతులు పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పటికే సాగు చేస్తున్న ఈ పత్తి పంటలో ఈ ఆగస్టు మాసంలో మనము చేరుకున్నాం గనక వర్షము దాని తదుపరి ఈ పొడి వాతావరణంలో మనకు రసం పిలిచే పురుగులు మనకు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్నది. కావున రైతులు నిత్యం వారి పంట పొలాలను సందర్శిస్తూ ఈ రసం పిలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకు పై భాగంలో కాకుండా కింది భాగంలో ఉండే అవకాశం ఉన్నది. కావున వాటిని గమనిస్తూ వాటికి తగు చర్యలు తీసుకోవాలి. ఇలాగే వీటి నియంత్రణ కోసం మొదటగానే రసాయనిక చర్యలకు పోకుండా జిగురు అట్టలు, మన పసుపు రంగు అట్టలు లేదా మన నీలిరంగు అట్టలు, నీలిరంగు అట్టలు అయితే తామర పురుగుకు, మన తెల్లదోమకు మరియు ఏఫిడ్స్ కి మనము పసుపు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనం వీటిని గనక ఈ రసం పిలిచే పురుగులను గనక మనం గుర్తించినట్లయితే మొదటి చర్యగా మనము నీమాయిల్ ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. లేదా వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము నార్మల్ గా రసాయనిక చర్యలకు అప్పుడు మనము పూనుకోవడం అనేది ఉత్తమ లక్షణము. దీనికి మనము ఫిప్రోనిల్ నార్మల్ గా వాడుతూ ఉంటారు. అలాగే ఈ బీటీ కాటన్ వచ్చిన తర్వాత మనము ఏవైతే కాయతులుచు పురుగులను తట్టుకునే శక్తి వచ్చినప్పటికీ ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి మాత్రం తట్టుకోవడంలో కొంచెము వెనుకబడి ఉన్నాము. అలాగే ఈ ఆగస్టు మాసంలో చేరిన కారణంగా మనము ఈ పత్తిలో ఈ పరిస్థితుల్లో మనకు గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది. కావున మనము మన పంట భూమిలో ఎకరానికి 4 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకుని అంటే లింగ ఆకర్షణ బుట్టలు పెట్టుకుని దీని యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. ఎప్పుడైతే దీనిని మనం గమనించుకున్నామో ఒకవేళ మనకు అది కనిపించినట్లయితే మనం 1500 పీపీఎం వేప నూనెను 5 ml 1 లీటర్ కి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనం కంట్రోల్ అంటే ఎకనామిక్ ప్రెషర్ దీనికి మనం పురుగు ఉధృతిని సాధారణంగా వెంటనే చర్యలకు పూనుకోకుండా ఆర్థికంగా నష్టపరిచే స్థితి అని అంటే ETL లెవెల్స్ అని అంటారు. ఎప్పుడైతే దాన్ని దాటినామో మనము అప్పుడు మనం వీటికి థయోడీ కార్బ్ గాని లేకుంటే మన ఇమామెక్టిన్ బెంజాయిన్ లాంటి రసాయనాల స్ప్రే చేసుకుని కూడా మనం వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: మరి వ్యవసాయ శాఖ తరపున ఎల్నినో ప్రభావం వల్ల రైతులకు గాని లేదా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సంఘాలకు గాని మీరు ఎటువంటి చర్యలు అనేటువంటిది

0: తీసుకుంటున్నారు, వాళ్లకు ఎటువంటి జాగ్రత్తల గురించి మీరు వివరించడం అనేటువంటిది జరుగుతుందంటారు.
1: అయితే ప్రకృతి సహకరించని కారణంగా అనువైన వ్యూహంతో రైతన్న నిలదొక్కుకోగలడు అన్న సంకల్పంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అలాగే మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు సమయానుసారంగా మన శాఖకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, వివిధ బులెటిన్ల ద్వారా మనము ఎప్పటికప్పుడు సమయానుగుణ సమాచారం అనేది చేరవేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలినో ప్రభావం గురించి మనము పంట కాలం ముందు నుంచే మనము రైతులను హెచ్చరించడం జరిగింది. ఇప్పటికీ కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా తరపున ప్రతి వారము ఎలినో పైన బులెటిన్లు వెలువరించడం జరుగుతుంది. కావున రైతన్నలు వాటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించగలరు. అలాగే మనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జయశంకర్ యూనివర్సిటీ ద్వారా ప్రసారమవుతున్న ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కూడా వివిధ శాస్త్రవేత్తల ద్వారా తగు సూచనలు సలహాలు అనేది చేరవేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఈ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ అనేది మనకు మొదటి నుంచి కింది స్థాయి అధికారులను రైతులను జాగృతులను చేసి ఏవైతే మనం ప్రత్యామ్నాయ పంటలు మనము రైతులకు అందుబాటులో ఉంచాలనుకుంటున్నామో దానికి సంబంధించిన విత్తనాలను రైతు వేదికల విత్తన మేళ ద్వారా రైతు వేదికలలో పప్పు ధాన్యాలకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది.
0: మరి వ్యవసాయ రంగం పైన ఎల్నినో ప్రభావం ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరపున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి, జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ యొక్క సలహాలు సూచనలు అదే విధంగా మీ యొక్క అభిప్రాయాలను పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు, జాగ్రత్తలు ఈ అంశం గురించి నడికొడ మండలం ధర్మారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇప్పుడు వినండి మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామరైతు కె మల్లేశం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు.
0: దేవనూరు శివారులో ఉన్నటువంటి సెరికల్చర్ విధానం ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి పట్టు పురుగుల సాగు, వాటి యొక్క పెంపకము, అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి రైతు మల్లేశం గారు మన ముందున్నారు. వారిని అడిగి ఏ విధంగా పట్టు పురుగుల పెంపకం చేస్తున్నారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
6: 2000 సంవత్సరంలో పట్టు పురుగుల ప్లాంటేషన్ మొక్కల నర్సరీ పెట్టినాను. అప్పటి నుండి షెడ్ కట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. 2వ సంవత్సరం క్రాప్ నడుస్తుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో తోట పెంపకం జరిగింది.
0: అంటే ముఖ్యంగా ఈ పట్టు పురుగుల పెంపకం అనేటువంటిది మీరే చేస్తున్నారా, లేకపోతే వ్యవసాయ అధికారుల సలహాతోని సబ్సిడీతో చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు?
6: వ్యవసాయ అధికారులను కూడా నేను ముందుగా సంప్రదించినాను. సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కలిసిన, ఇక నాకు ఇంట్రెస్ట్ ఉండే ఇది చేయాలని. సెరికల్చర్ ఎస్ఓ గారి దగ్గర పోతే మాకు సబ్సిడీ వివరాలన్నీ చెప్పిండు. మాకు ఒక 3 లక్షల వరకు సబ్సిడీ అందింది షెడ్ కడితే. ప్లాంటేషన్ కూడా 16,000 రూపాయలు మొక్కల ఖర్చు కూడా ఇచ్చిండు. మెయింటెనెన్స్ కు ఎన్ఆర్ఈ చేసిన కూడా మెయింటెనెన్స్ కొంత డబ్బు వచ్చింది. ఒక 70,000 వరకు షెడ్ బిల్లు వాళ్ళు కూడా ఇచ్చిండ్రు.
0: అంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ విధానం మీకు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఎక్కడైనా చూసారా, లేకపోతే తెలుసుకున్నారా, ఏ విధంగా మీరు అనుకోని ఇక్కడ మీ యొక్క గ్రామంలో మీరు ఈ పట్టు పురుగుల పెంపకం అనేటువంటిది చేస్తున్నారు?
6: నేను అంతకు ముందు వరి, పత్తి వేసేది. ఒక్కొక్కసారి పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయిన రోజులున్నాయి.

0: చాలా ఆలోచించే నాకై నేనే సొంత నిర్ణయం తీసుకుని ఇది యూట్యూబ్ లలో చూసిన ఫస్ట్. చూసిన తర్వాత ఇక మాకు దగ్గరలో ఈ వల్వాపూరు దేవునూరు గ్రామాలలో పట్టు రైతులున్నారంటే వాళ్ళకు దగ్గర పోయి నేను వాళ్ళ తోటను విజిట్ చేసి వాళ్ళతోటి సంప్రదింపులు చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుని నేను తోట పెట్టిన.
1: అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలల్లో ఈ మల్బరీ తోటను మీరు పెంచుతున్నారు, ఎదగడానికి ఎన్ని రోజుల కాలం అనేటువంటిది పడుతుంది?
0: నేను 2 ఎకరాలు తోట పెట్టిన, అది ప్లాంటేషన్ చేసినాక మనం వర్షాకాలంలో ఆగస్టు నెలలో నేను ప్లాంటేషన్ చేసిన. భూమి కనుక మంచిగా ఉంటే 5 నెలల నుంచి 6 నెలల వరకు క్రాప్ అందుతుంది, ఆకు తయారైతుంది, మేతకు సిద్ధంగా అవుతుంది. కొంచెం సాయిల్ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఇంకో 10 రోజులు ఇంకో 10-15 రోజులు ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు అవుతాయి.
1: అంటే ఇప్పుడు 2 ఎకరాల విస్తీర్ణంలో మీరు ఈ మొక్కలను ఏ విధంగా పెట్టిల్లు? అచ్చు పద్ధతి ద్వారా పెట్టిల్లా లేకపోతే సాలు విధానం ద్వారా పెట్టిల్లా? మొక్క మొక్కకి ఎంత ఎడం ఉండేటట్టు పెట్టడం జరిగింది? ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు అనేటువంటి మీరు నాటారు?
0: నేను సాలుకు సాలుకు మధ్య దూరం 4 ఫీట్ల దూరం తోటి సాలుకు సాలుకు ఉంటది, మొక్క మొక్కకు 1.5 ఫీట్ మొక్క మొక్కకు 1.5 ఫీట్ దూరం ఉంటది. ఎందుకంటే నేను మధ్యలో కల్టివేషన్ చేయడానికి నాకు టిల్లర్ ఉన్నది కనుక ఆ టిల్లర్ అచ్చుకని నేను పెట్టుకున్నాను, టిల్లర్ తోటి ఎద్దుంటాను. నాకు 8,000 మొక్కలు ప్లాంటేషన్ చేసిన, 8,000 మొక్కలు.
1: అంటే 2 ఎకరాలల్లో 8,000 మొక్కలు, అంటే ఎకరానికి 4,000 మొక్కలు మీరు పెట్టడం జరిగింది. ఈ మొక్కలను ఎక్కడ నుంచి తీసుకొచ్చిల్లు? ఎంత ఉన్నటువంటి మొక్కలు, అంటే ఎంత ఎదుగుదల ఉన్నటువంటి మొక్కలు, నెల మొక్కల, 2 నెలల మొక్కల, లేకపోతే 15 రోజుల మొక్కల, ఇట్లా ఎంత ఎదుగుదల ఉన్నటువంటి మొక్కలను మీరు తీసుకొచ్చి నాటడం అనేటువంటిది జరిగింది?
0: మల్బరీ నర్సరీ మనకు ఎల్కతుర్తిలో ఆఫీస్ ఉన్నది, అక్కడ నర్సరీ ఉన్నది. మనం డీడీ కడితే 16,000 రూపాయలు డీడీ కడితే ఒక స్టంప్కు 1.5 రూపాయల చొప్పున తీసుకున్నారు. అది అక్కడ 3 నెలలు వాళ్ళు మొక్క పెట్టి మనకు మొక్క 3 ఫీట్ల మొక్క మనకి ఇస్తారు. మనం దాన్ని కట్ చేసి స్టంప్స్ రూపకంగా టేకు మొక్కలు కదా పెట్టినట్టుగా ప్లాంటేషన్ చేయడం జరిగింది.
1: స్టంప్స్ రూపకం అని అంటున్నారు, అంటే మనం వేరే అయితే డైరెక్ట్ మొక్కలే నాటేటువంటి పద్ధతి, ఈ స్టంప్స్ రూపకం అంటే రూపంగా ఎట్లా నాటాలంటారు?
0: అది మనం అక్కడ మొక్కలు తీసుకొచ్చుకున్నాక ఒక 3 గెనెలు మాత్రము భూమిలో పోయేటట్టు చొచ్చుకుపోయేటట్టు ఆ కాండాలు చొచ్చుకుపోయేటట్టు నాటాలి. భూమి నుంచి ఒక 1/2 ఫీట్ ఎత్తుతోటి కొయ్యలా ఉంటే సరిపోతుంది. అది మనం నీళ్లు కట్టినా కొద్దీ అది మొక్క ఎదుగుదల వస్తుంది, చిగురు వస్తుంది. మళ్ళీ మనం ఆకు కోసేసినప్పుడు దానికి బ్రాంచెస్ వస్తాయి, ఒక 2-3 కటింగ్లు ఇవ్వగానే ఆటోమేటిక్ గా దానికి 5-6 మండలతోటి విశాలంగా పెరుగుతాయి.
1: ఇప్పుడు మనకు మొక్క పెట్టిన తర్వాత అది ఏనుకున్నదా ఏనుకోలేదా అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది?
0: ఈ మొక్క పెట్టే ముందు దానికి ఏం డిసీజ్ రాకుండా కార్బెండిజమ్ అనే ఒక మందులో కాసేపు నానబెట్టి పెట్టాలి, ఎందుకంటే వేరు తెగులు ఇట్లా రాకుంటుంటది. అది ఏనుకున్నదా ఏనుకోలేదంటే ఒక 4 రోజుల తర్వాత దానికి మనకు చిగురు వచ్చి ఆకు గనక వచ్చినప్పుడు అది ఏనుకున్నట్టు. ఒకవేళ ఆకు రాలేదు అని అంటే కొన్ని మొక్కలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. వంపు అది మనం మొక్క పెట్టినప్పుడు సరిగా మట్టి గనక పూడ్చకుంటుంటే లోపలికి గాలి పోయి ఏరు ఆరిపోయి ఆ మొక్క చనిపోయే ప్రమాదం ఉంటది. మనం మొక్క పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టిందంటే దాదాపుగా దీనికి సావు అనేది లేదు, ఎందుకంటే అది మనం నీడకు పెట్టి ఒక 4 నెలల వరకు నీళ్లు చల్లినా కూడా అది చిగురేసుకుంటుంటది. భూమిలో లేకపోయినా కూడా దానికి నీళ్లు చల్లినా కూడా అది మొక్క బ్రతికే జీవంగా ఉంటది. ఒకవేళ నీళ్లు గనక మురిగినట్టుగా ఉండి స్టాక్ అయి ఉంటే మాత్రం మొక్క చనిపోతుంది.
1: అంటే ఇప్పుడు మొక్కలు పెట్టిన తర్వాత మీరు నాటేటప్పుడు ఏ విధంగా నాడతారు? ఎడ్ల నాగళ్లతో దున్ని నాడతారా, ట్రాక్టర్ తోని, ఇరువాల రోటివేటర్ ఇట్లా కొట్టి నాడతారా? ఆ దుక్కిని ఏ విధంగా మీరు చదును చేసుకుంటారు మొక్కలు నాటకంటే ముందు?
0: మంచిగా ఫ్లవ్ వేయాలి, ఫ్లవ్ వేసి మంచిగా లోతు దుక్కి చేయాలి, చేసి పెడ్డలు లేకుండా మంచిగా రోటావేటర్ తోటి కొట్టాలి. ఈ రోటావేటర్ తోటి గానీ కల్టివేటర్ తోటి గానీ దున్నేటప్పుడు పశువుల పెంట గనక చల్లుకొని మంచిగా విత్తుకొని మంచిగా కలిగా దున్నిన తర్వాతనే మొక్కలు నాటితే అది మంచిగా ఏనుకుంటది, మొక్కలు కూడా అన్ని జీవంగా ఉంటాయి, మంచిగా బ్రతుకుతాయి.
1: ఇప్పుడు మొక్కలు మనం దుక్కిని చదును చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఎడం ఉండాలి కదా, ఒక మొక్క మొక్కకు దూరం ఉంటది, సాలు సాలుకు దూరం ఉంటది. మరి దాన్ని మీరు అచ్చుగొట్టి పెడతాల లేకపోతే ఎట్లా పెడతాలు? ఒక ఏది మన కట్టెపులతోని కొలిసి పెడతాల ఎట్లా పెడతాలు?
0: 4 ఫీట్ల కోటి కాబట్టి దీనికి అచ్చుమొద్దు అంత పెద్ద సైజ్ దొరకలేదు. దొరకకపోతే నేను తాళ్ల సహాయంతో అటొక్కలు ఇటొక్కలు తాళ్ళు పట్టుకొని ఉండి ఈ 1.5 ఫీట్ దాన్ని మార్కింగ్ చేసుకుని 1.5 ఫీట్ అని మార్కింగ్ చేసి అట్లా 4 ఫీట్లకు వెడల్పుతోటి సాలు సాలు మధ్య 4 ఫీట్లు మొక్క మొక్కకు 1.5 ఫీట్ వెడల్పుతోటి తాళ్ల సహాయంతో మొక్కలు నాటడం జరిగింది.
1: ఇప్పుడు మొక్కలు నాటేటప్పుడు ఒక్కొక్క మొక్కకు ఎంత లోతు అనేటువంటి తవ్వాలి, లేకపోతే దానికి ఏమన్నా నాటేటప్పుడు ఏమన్నా ఎరువులేసి నాడతారా, లేకపోతే ఎంత లోతుతోని ఈ రంధ్రాలు తీసి నాడతారు?
0: మనం గడ్డపారతోటి ఇట్లా వజేసి ఒక 5 ఇంచుల వరకు పోతే సరిపోతుంది మొక్క. మొక్క అందులో పెట్టిన తర్వాత గాలి పోకుండా మంచిగా మట్టి పూడ్చాలి, కొంచెం ప్రెస్ చేస్తే ఇక గాలి లోపలికి పోవద్దు. గాలి లోపలికి పోతే ఏరుకు గాలి దాకి మొక్క చనిపోతుంది. ఈ మొక్కలు నాటేటప్పుడు మాత్రం ఏమి ఎరువులు వేయద్దు. అంతకుముందు దుక్కిలో మాత్రం పెంట గాని పెంట

0: వాడుకుంటే ఇంకా మంచిది. మొక్కలు నాటి ఏనుకున్న తర్వాత రెండు నెలల చేను అయిన తర్వాత అప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వాడుకుంటే మంచిది.
1: అంటే ఇప్పుడు మొక్కలు నాటిల్లు, మొక్కలు నాటిన తర్వాత దుక్కిలా ఫస్ట్ నీళ్లు కట్టి ఈ మొక్కలు నాటుతారా, మొక్కలు నాటినాక నీళ్లు కడతారా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
0: మంచిగా దుక్కి గనక మంచిగా పెడ్డ లేకుంటుండి మంచిగా పొసి పొసి ఉన్నట్టయితే మొక్క నాటిన తర్వాత నీళ్లు ఇప్పుతాం. ఎప్పుడైనా జూలై ఆగస్టులోనే పెట్టాలి కాబట్టి ఒక రెండు మూడు వర్షాలు పడ్డది అనుకో, ఇక ఆటోమేటిక్ గా మనం నీళ్లు కట్టకుండా లేదు. వర్షాలు లేకపోతే మాత్రం నీళ్లు కట్టాల్సిందే.
1: ఇప్పుడు మీరు ఈ మొక్కలు నాటిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ పట్టు పురుగులను తీసుకొచ్చి చేస్తారు? అంటే ఈ మొక్కకు పట్టు పురుగులు తీసుకురావడానికి ఎంత వ్యవధి అనేటువంటిది ఉండాలంటారు?
0: మొక్కలు నాటిన తర్వాత భూమిని బట్టి చేను ఆకు తయారైతుంది. ఒకవేళ మంచి ఎర్ర చెక్క నేలలు, కొంచెం గురుక నేలలు, రాళ్లు గనక ఉన్న నేలలు అయితే మాత్రం తొందర డెవలప్ అవుతుంది. కొంచెం నీళ్లు గనక నిలిచే నేలలుండి వెళ్ళిపోకుండా చాకే నీళ్లు ఉంటే మాత్రం కొంచెం మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. మాక్సిమం 4 నెలలు పడుతుంది మన క్రాప్ కందాలంటే, మొక్క నాటిన కానుండి 4 నెలల్లో మనం షెడ్ గనక ఉంటే మనం క్రాప్ తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు మొక్క మీరు నాటిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో మీరు పట్టు పురుగులు అనేటువంటి తీసుకొస్తారు. ఈ పట్టు పురుగుల పెంపకం కోసం షెడ్డును ఏ విధంగా వేసుకుంటారు, షెడ్ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి?
0: షెడ్ తూర్పు పడమర దిశగా షెడ్ నిర్మించుకోవాలి. ఎందుకంటే సూర్యకిరణాలు, మనం ఉత్తర దక్షిణ వేసినప్పుడు సూర్యకిరణాలు ఎండ వేడిమికి పురుగులు తట్టుకోలేవు గనక తూర్పు పడమర దిశగా షెడ్ నిర్మించుకోవాలి. 50 ఫీట్ల పొడవుతోటి 24 ఫీట్ల వెడల్పుతోటి షెడ్ నిర్మించుకుంటే దానికి వెంటిలేషన్ బాగుంటది. అది 300 గుడ్ల కెపాసిటీ వరకు ఆ వైశాల్యం సరిపోతుంది. ఈ షెడ్ పక్క సైడ్లు మాత్రం 13 ఫీట్ల హైట్ ఉండాలి, మధ్యలో మిడిల్ లో మాత్రం 15 ఫీట్లు ఉంటాయి. ఇంకా 18 ఫీట్లు పెట్టుకుంటే కూడా మంచిది, ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటది, మంచి వెంటిలేషన్ ఉంటది. పురుగులకు మంచి వెంటిలేషన్ అవసరం కాబట్టి చాలా మంది హైట్ గానే 18 ఫీట్లు పెడతాను, కొంతమంది 15 ఫీట్ల వరకు పెడతాను.
1: అంటే ఇప్పుడు షెడ్ నిర్మాణంలో ఎంత ఎత్తు వరకు కట్టుకోవాలి? పట్టు పురుగుల పెంపకంలో ఒక్కొక్క అంటే మనం సాల్ ఏ విధంగానో ఒక్కొక్క ఏదో పెట్టడానికి అంటే పట్టు పురుగులు పెంచడానికి బెడ్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బెడ్ కు ఎంత వ్యవధి ఉండాలి? ఆ ఎంత వ్యవధిలో ఒక రోకి ఎన్ని బెడ్లు పడతాయి, ఎన్ని బెడ్ల వరకు మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటది?
0: 50 ఫీట్ల పొడవు 24 ఫీట్ల వెడల్పు తోటి షెడ్ నిర్మాణం ఉన్నది కనుక చుట్టూ ఒక 4 ఫీట్ల వెడల్పు, చుట్టూ 4 పక్కల చుట్టూ వదిలిపెట్టి 4 ఫీట్ల వెడల్పు తోటి వదిలిపెడితే ఒక ఫీట్ నరకు ఒక బెడ్ మంచాలంటారు వాటిని. అట్లా 6 మంచాలు చేసుకోవచ్చు అండి, ఫీట్నర్ గ్యాప్ తోటి అట్లా 6 మంచాలు చేసుకుంటే రెండు వైపులా మధ్యలో 4 ఫీట్లు వదులుకుంటే ఇటు రెండు వైపులా ఆకేయడానికి మనుషులు తిరగడానికి అన్నిటికీ అనుకూలం. చుట్టూ గోడ చుట్టూ కూడా 4 ఫీట్ల వెడల్పుతోటి గ్యాప్ ఉంటది. అట్లా 6 మంచాలు 6 అంతస్తుల వరకు దాన్ని మంచం లాగా, కొంతమంది ఏమో పైపులతోటి జిఐ పైపులతోటి బెడ్లు తయారు చేస్తారు, కొంతమంది కర్రలతోటి కూడా తయారు చేసుకుంటారు. ఖర్చుకు కొంచెం ఇన్కమ్ ఉందాడి, తక్కువ పెట్టుబడి కావాలంటే కర్రలతోటి కూడా తయారు చేసుకుని తాళ్ల సహాయంతో మనం మంచం కదా అల్లుకున్నట్టు అల్లుకుంటారు. కొంతమంది నవారు పట్టేలా అనుకుంటారు. ఈ విధానంగా బెడ్ తయారు చేస్తే 6 స్టెప్లు ఉంటాయండి.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: శ్రోతలు, ఇంతవరకు మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామ రైతు కె మల్లేశం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు, ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు. నాటోగ్రాఫ్ చిత్రం నుండి చిత్ర పడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కిరవాణి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
3: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తారు?
4: నిజంగా చెప్పారండి, మీరు 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
3: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
4: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ మాత్రమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
3: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే

0: టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
1: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా, ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ గనక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదు అన్నమాట.
0: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జిఎస్టీని తొలగించారు.
1: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
0: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
1: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
0: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
1: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ గనక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
0: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గానీ, ఏజెంట్స్ POSP లో ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
0: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
1: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్

0: ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వాడు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ ని, అదనపు కవరేజ్ ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికి సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రేమ కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలైజేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాం.
1: ప్రీమియం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దగ్గుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికి విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది అంటే అందరికి చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీని మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% లాగా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%

0: 12% ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్లతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ గానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానంగా చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్ అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధ్యేయాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్లీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇది ఇండైరెక్ట్ గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం గానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం గానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ గాని, కంపెనీలు డేటాబేస్ చోరీ గాని, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ గానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కొరిన సినిగితాలు వింటారు. ముందుగా కరెంట్ ఈ చిత్రం కోసం నేహా బాసన్ పడిన పాట గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు కరెంటు చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట డమరుకం. ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు డమరుకం చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఈ పాట

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట ఇష్క చిత్రం కోసం అడ్నన్ సామి నిత్యమీనన్ పాడిన పాట, గీతరచన కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రోబిన్స్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా పెద్దపూర్ గ్రామం ఆత్మకూర్ మండలం నుండి కుమారస్వామి, సుజాత, విజయ్ కుమార్ రెడ్డి, అఖిల, నిత్యంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఇష్క చిత్రం నుండి ఈ పాట

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్, కౌసల్య పాడిన పాట, గీతరచన కందికొండ, సంగీతం చక్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ కోరుతున్నారు. వీరందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం నుండి ఈ పాట.

పడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోగుల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ మల్లాపూర్ నుండి అనుమల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, అనుమల్ల నాగరాజు, మోక్షిత్, హంసిని, మణిచంద్ర, రాజేష్, లలిత, ఎలిగేటి సుధీర్, రజిత, శంకర్, మణిదీప్. వీరందరి కోరిక మేరకు ప్రేమంటే ఇదేరా చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు వినబోయే తరువాతి పాట చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం కేమ్ రాధాకృష్ణన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, చిన్మయి, శంకరి, పెరుక కొమరయ్య, కదిరి సమ్మయ్య, బరిగిగట్టన్న, ఉప్పుల భాగ్యమ్మ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు చందమామ చిత్రం నుండి ఈ పాట.
1: ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నితి సంతోష్ని పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. వీరందరి కోసం నువ్వే నువ్వే చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నిన్నే పెళ్లాడత చిత్రం కోసం హరిహరన్ చిత్ర పడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చోత. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు కలరీస్ కళా సిబ్బంది నుండి మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్, కళ్యాణ్ చక్రవర్తి, ఉమాశంకర్, రజిత, రాములు, జయలక్ష్మి, పెంటయ్య, కుమారస్వామి, ఆనంద్, శ్యాంసార్, చిన్నపాసి, ఎండి షాకీర్, పాషా, మురళీధర్, జుగల్ కిషోర్. వీరందరి కోరిక మేరకు నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగశాయపేట, కుర్మవాడ నుండి సుహాల్, నిహాల్, చైతన్య, రజిత, రవలి, కవిత కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మధురగీతాల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు వింటారు. ముందుగా పాంతులమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు, మధుర గీతల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు వింటున్నారు. తరపతి పాట నోము చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతల కార్యక్రమంలో తర్వాతి పాట పదహారేళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ చానకి పడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాతి పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం పడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట స్వాతిముత్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.
0: చూడండి

శ్రోతలు మదరగీతల కార్యక్రమంలో అలనాటి సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట సీతకొక చిలుక చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సీతామాలక్ష్మి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట డాక్టర్ బాబు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట అమెరికా అమ్మాయి చిత్రం కోసం ఆనంద్ పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం జీకే వెంకటేష్.

ఇంతవరకు శ్రోతలు మధుర గీతల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 13 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.